0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ పాటిట్లీ ఈ దోశ మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి బిస్మిల్లా చీజ్ దోశ పన్నీర్ దోశ అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా చమి కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
10: India ki teleport aithe enta baaguntundo.
11: What if India was just a tap away?
12: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
13: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
14: వాట్సప్ వాట్సప్ పీపుల్, ఎట్లున్నారు మీరు అందరూ? నా పేరు ధీరజ్, నేను యూజువలీ వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటాను అన్నమాట. నా షో పేరు వచ్చేసి FY విత్ ధీరజ్. ఇందు లోపల ఏం పట్టుకొస్తానంటే ఫన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్రస్ట్రేషన్, వీటన్నిటినీ, ఐ మీన్ ఆఫ్కోర్స్ ఫిలిమ్స్, వీటన్నిటినీ పట్టుకొచ్చి ఎట్లనో అట్లా ఫెయిత్ కి, అంటే మనం నమ్మిన విషయాలకు లింక్ చేస్తా ఉంటా అన్నమాట. సో మీకు నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏముంటది అని అంటే, ఎట్లాంటి వాళ్ళు వినొచ్చు భయ, ఓన్లీ ముసలోళ్ళు వినొచ్చా అంటే లే. సో బేసికలీ జనాలు మూడు రకాలు, వాళ్ళు పడుచోళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లలైనా. ఎట్లా అంటే, ఒకడేమో వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, ఒకడేమో వెంకటేశ్వర గుడికి వెళ్ళేటోడు, మూడోటోడేమో అటు కాకుండా ఇటు కాకుండా చౌరస్తాల కూర్చొని ఆలోచించేటోడు. సో ఈ మూడు రకాల జనాలను కేటర్ చేయడానికి ఇట్లా కంటెంట్ తేర్కొచ్చేటోడే ధీరజ్ గారు అనమాట. సో ఇవాళ ఏం పట్టుకొచ్చినానంటే, ఒకటి మా సుబ్బాయమ్మ బర్త్డే. అంటే ఆమె గురించి చాలా సార్లు వేరే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లోపల మాట్లాడినుండే. సుబ్బాయమ్మ బర్త్డే తర్వాత అంతకు మించి ఇంపార్టెంట్ ఏముంది అని అంటే, మన వినాయక చవితి. అసలు వినాయకుడు ఎవరో నేను ఇందాక చెప్పాను కదా, వినాయకుని గురించి. అండ్ ఎస్పెషల్లీ నాకు ఈసారి బాగా అట్రాక్ట్ చేసింది ఏంది అని అంటే, వినాయకుడి షోడశ నామావళి. మన పంతులు గారు పండాల్లో కూర్చొని చదివినప్పుడు మనకు చెప్తారు సుమకశ్చే కదంతశ్చా అని. సో దాని వెనకాలన్న సారాంశం ఏంది, అండ్ వినాయకుణ్ణి మోడర్న్ జనరేషన్ లో పిల్లలకు కథారూపకంగానే ఇంట్రడ్యూస్ చేయాలమ్మా, మనకు వేరే ఆప్షన్ లేదు. బట్ కొంచెం అడల్ట్స్ ఉంటారు కదా పోరగాళ్ళు, అంటే టీనేజర్స్ వాళ్ళకు వాట్ ఇస్ ఆల్ దిస్ అనుకుంటా అంటారు కదా, వాళ్ళకి ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి. సో అది కూడా తీసుకొచ్చిన ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఇన్ టు సైకాలజీ ఆర్ న్యూరో సైన్స్ జరా వినండి. ఒకవేళ నేను తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి, ఒకవేళ రైట్ మాట్లాడితే ఏం మాట్లాడానో నాకే చెప్పండి. సో మీరు కాల్ చేయాలని అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన కాల్ చేయాలని అనుకుంటే నంబర్ ఏంటంటే 9726361966. కొంచెం లెంత్ ఎక్కువైంది అయినో, ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మెల్లగా షోలోకి వెళ్దాం.

అండ్ ఇంకోటి కూడా ఒకటి మర్చిపోయినా, ఋషి పంచమి. అంటే లిటరల్లీ మీరు చూసుకుంటే ఒకవేళ మీరు మీ అమ్మవారి దగ్గరికి, ఐ మీన్ మీ అమ్మగారి దగ్గరికి వెళ్తే అమ్మ తదియా ఒకటి ఉంటది, అంటే గౌరీ తదియా అని ఒకటి ఉంటది, దాని తర్వాత వినాయక చవితి అని ఒకటి ఉంటది, దాని తర్వాత ఋషి పంచమి అని ఒకటి ఉంటది. అంటే లిటరల్లీ మూడు రోజుల మూడు పండగలు. ఎందుకు ఇన్ని పండగలు ఎందుకు మనకి? ఫస్ట్ క్వశ్చన్ అసలు ఇండియన్స్ కి ఆర్ హిందూస్ కి మన వాళ్ళకి ఎందుకు పండగలు? అదే మన టాపిక్ లోకి వెళ్ళడానికి ఇదే ఎంట్రీ పాయింట్ అనమాట. ఇన్ని పండగలు ఇచ్చిన ఋషులకు డెడికేట్ చేస్తూ ఒక పండగ ఒక రోజు ఉండాలి కదా, అదే ఈ ఋషి పంచమి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఋషుల గురించి నేర్చుకుందాం. మనకు దేవుళ్ళ గురించి ప్రతి ఒక్కరు చెప్తాడు, ఆయన అలాంటి ఒక లక్ష మంది కోట్ల మంది దేవుళ్ళ గురించి మాట్లాడుతానే ఉంటారు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే దేవుళ్ళను కూడా మనకు ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఒకరు, ఐ మీన్ ఇంట్రడ్యూస్ చేసింది ఒకరున్నారు, వాళ్లే ఋషులు. మీరు అందుకని అబ్జర్వ్ చేస్తే ఋషి రుణం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇండియాలో. అంటే ఋషి రుణం అంటే ఎట్లా చెప్పాలి మీకు, లైక్ వీఆర్ గ్రేట్ఫుల్ టువర్డ్స్ ఋషీస్ అండ్ సెయింట్స్ అని అంటారు కదా, మీకు మీ అర్థమయ్యే భాషలు చెప్పాలంటే సెయింట్స్. సో ఈ ఋషుల గురించి మనం కొంచెం కొంచెం నేర్చుకుందాం. ఎందుకు అనంటే వినాయక చవితి గాని, గౌరీ కళ్యాణం గాని, శివ కళ్యాణం గాని, రామాయణం గాని, ఇట్లాంటి వాళ్ళు అన్నిటికీ సోర్స్ ఎవరు అనంటే ఋషులు. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. శుకోవాచ అని మనం అప్పుడప్పుడు వింటా ఉంటాం కదా, కౌశిక ఋషి, బుధ కౌశిక ఋషి, ఇట్లా ఇవన్నీ ఆట్రిబ్యూట్స్ ని కలెక్ట్ చేస్తే ప్రతి ఒక్క పురాణంలో, ప్రతి ఒక్క వేదంలో, ప్రతి ఒక్క ఉపనిషత్ లోపల వీ ఓన్లీ హ్యావ్ దీస్ ఋషీస్ కమ్యూనికేటింగ్. వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అంటే చూడడానికి పెద్ద సినిమా లెవెల్ ఉంటుంది, బట్ ఎట్ ది ఎండ్ వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ కాన్వర్సేషన్ లోపల నీ లైఫ్ నువ్వు ఎట్లా మార్చుకోవాలి అంటే స్టార్టింగ్ లోనే అంత హై ఎందుకు బ్రో అని మీరు అనొచ్చు. అయినో ఇప్పటికైతే మన సుబ్బాయమ్మ పాట ఒకటి వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం.

ఇప్పుడు మనం మన ప్రశ్నలలోకి వెళ్ళిపోదాం. సో గైస్, నా మొదటి ప్రశ్న, విఘ్నేశ్వరుడు వినాయకుడు అని అంటాం కదా, అసలు దీని మీనింగ్ ఏంటి? మీకు అసలు మీనింగ్ తెలుసా? ఒకవేళ తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ వినాయక ఆర్ విఘ్నేశ్వర? ఈ పదం నుండి మనం మొదలెడదాం. అండ్ ఇందాక ఎక్కడున్నా ఋషుల గురించి చెప్తుండే కదా, సో అసలు ఎవరు మనకు స్టార్టింగ్ లోపల ఏ ఋషి మొదలొచ్చిండ్రు, ఇది మనం రీసెర్చ్ చేయాలి. ఎందుకు అని అంటే, మన రూట్స్ ఐడెంటిటీస్ అని పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు కదా, ఆ రూట్స్ ఐడెంటిటీస్ ని మన చేతులలో పెట్టింది ఎవరు అంటే వీళ్ళే అనమాట. సో యాజ్ఞవల్క్యులు గాని, వశిష్ఠులు గాని, విశ్వామిత్రులు గాని, వేదవ్యాసులు గాని, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. లైక్ లైన్ రాసుకుంటూ పోతే పెద్ద పెద్ద పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, మనం మెల్లమెల్లగా నేర్చుకుందాం. బట్ పాయింట్ ఏంటి అని అంటే, వాళ్ళ గురించి తెలుసుకుంటూనే వాళ్ళు మనకు చెప్పిన విషయాలను తెలుసుకోవడం కూడా ఇస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు రామాయణం ఒక మన ఇతిహాసం. ఇప్పుడు ఇతిహాసం లోపల రాముడి గురించి లైక్ మస్తు మంది ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీగా రాస్తారు. మొల్ల రామాయణం ఉంది, కంబ రామాయణం ఉంది, ఇంకా ఇంకా ఎవరు రంగనాయకమ్మ రామాయణం ఉంది. బట్ ఇన్నున్నా కూడా మనం ఏది స్టాండర్డ్ తీసుకుంటాం, వాల్మీకి రామాయణమే తీసుకుంటాం కదా. సో వాల్మీకి గారు ఒక ఒక లెవెల్లోకి వెళ్ళి ఆయన ఆలోచించి మనకు రాముని క్యారెక్టర్, హనుమంతుని క్యారెక్టర్, లక్ష్మణుని క్యారెక్టర్, సీతమ్మ క్యారెక్టర్ ఇచ్చిండ్రు. అంటే ఒక విధంగా వాళ్ళ గురించి చెప్తానే, నానా నువ్వు ఇలా ఉండాలిరా బాబు అని నీకు లెసన్స్ చెప్తా ఉన్నారు మెటఫారికల్ గా. దట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని నా ఉద్దేశం. సో అక్కడ నుండి మనం మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఈ షోడశ నామాలు ఏదైతే వినాయకునికి ఉంటాయో దాన్ని మనం రామాయణం లోపల ఒక ఆస్పెక్ట్ ఉంటది, కాన్వర్స్మెంట్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అని 16 గుణాలు మళ్ళా ఋషులే మాట్లాడుకుంటారు. ఎవరు? వాల్మీకి నారదుని అడుగుతారు. గురుగారు ఎవరికి ఈ గుణాలను ఉన్నాయని అంటే, యూ రిలాక్స్, నేను చెప్తా నీకు అని చెప్పి పాట పెడతాడు. ఈ పాట విన్నాక మనం వచ్చి మాట్లాడుకుందాం. నా ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే దానికి మీనింగ్ ఏంటి?

సో ఒకరు కాల్ చేసి ఆన్సర్ చెప్పారు, నా తొందరలో నా ఆశ్రమంలో నేను పేరు అడగడం మర్చిపోయినా. సో విజ్ఞానాలకు అధిపతి అని వాళ్ళు ఆన్సర్ చెప్పారు. వినాయకుడు అంటే ఎవరు, విఘ్నేశ్వరుడు ఎవరు అని అంటే అపారెంట్లీ అబ్స్టకల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ అధిపతి. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేయాలంటే, అబ్స్టకల్స్ కి ఎవడన్నా ఆపాలే గానీ దానికి అధిపతి ఎట్లయితాడు కదా, ఐ మీన్ వ్యాలిడ్ క్వశ్చన్ రైట్. నీకు ఆబ్స్టకల్స్ ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాలి, ఏ చల్ అని చెప్పి ఆబ్స్టకల్స్ ఆపాలి. కానీ ఆయన అట్లా కాదు, ఆబ్స్టకల్స్ కి పైన ఉంటాడట. అంటే హీ లిటరలీ హ్యాండిల్స్ ఆబ్స్టకల్స్ అని అంటాడు. అంటే డస్ దట్ మీన్ మనకు కావాల్సినప్పుడు అప్పుడప్పుడు అట్లా ఆబ్స్టకల్స్ వదులుతాడా అని నాకు ప్రశ్న ఉండే. దీన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి పాతకాలం ఋషులు, కొత్త కాలం న్యూరో సైంటిస్టులు చెప్పే పాయింట్ ని ఒకటి వేసుకొని వచ్చిన. సో ఎట్లా అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలి, నీకు ఫస్ట్ ఆఫ్ లైఫ్ లో నువ్వు పుట్టినాక మెల్లమెల్లగా అన్ని చూస్తూ ఉంటావు, కళ్ళతోటి అన్ని గ్రహిస్తూ ఉంటావు. బట్ నీకు గుర్తుంటావా? గుర్తుండదు. ఒక రెండేళ్ళు మూడేళ్ళు వచ్చేంత వరకు ఇది పెన్ను, ఇది అమ్మ, ఇది అయ్యా, ఇది నాన్నగారు, ఇది తాతగారు, ఇది బామ్మగారు, ఇది అమ్మమ్మ, ఇది తమ్ముడు, ఇది అక్క అని నీకు మూడేళ్ళు వచ్చేంత వరకు మెల్లమెల్లగా రిపిటేటివ్ గా చెప్తా ఉంటే అది స్టోర్ అవుతుంది. బైదవ అది ఏడ స్టోర్ అవుతుంది, నీ బుర్రలో కదా ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో నీ ఫైవ్ సెన్సెస్ ఏదైతే ఉంటారో, ఫస్ట్ రెండేళ్లు అది ట్రయల్ వర్షన్, ఫ్రీ వర్షన్, జస్ట్ నువ్వు వాడుకుంటావు, నువ్వు ఎక్కడ గుర్తు పెట్టుకో. ఆ రెండేళ్ల తర్వాత మెయిన్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. సో నీకు అప్పటి నుండి అసలు విజ్ఞానం అంటే ఏందో అప్పుడప్పుడు అర్థమవుతుంది అనమాట. సో నీ మైండ్ ఎంత ప్రోగ్రెసివ్ అయితే అంత ఆబ్స్టకల్స్ ని ఎర్లీ ఐడెంటిఫై చేస్తావు నీకు. అందుకనే నీకు ఎంబీఏలోనూ అందులో రిలేషన్ చెప్తారు ఏంటంటే, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి, టనల్ విజన్ ఉండద్దు అట్లా అని. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళా చెప్తాను.

0: FM HD3.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, med vada, A to B extruded special thali, biscuit vada, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and amki paneer tikka, which I make up for a
2: taco. Indi bro, can you know? And specials matrame adina.
1: Inka onne, Chappan dara, meera padina authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place.
4: Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
5: Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet.
6: Fresh, delicious. And made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway, or full service catering.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business, Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
11: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: Boring long drives ki, tiring work hours ki, Vokatel solution. Radio Surabhi, America lo telugu nestam.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
13: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
14: టైం తెలుస్తలే కదా, అర్ధగంట అట్లానే అయిపోయింది. ఇందాక ఏడండి, విఘ్నేశ్వరుడు అండ్ మైండ్ కి కోరిలేషన్ అనమాట. సో ఒక్కసారి మీరు బుర్ర డయాగ్రామ్ చూడండి. చిన్నప్పుడు మీరు 10th క్లాస్ లోపల 4 ఎస్ఎస్సి అవుతే గుర్తొస్తుంది, మోస్ట్ ఈజియస్ట్ డయాగ్రామ్, 10 మార్క్స్ వేసిండు సార్. అందు లోపల పార్ట్స్ ఏమేమి ఉంటాయని అంటే సెరెబెల్లం, మెడ్యులా ఆబ్లాంగేట, మా పవిత్ర టీచర్ ఇంకా చాలా చెప్పింది అని గుర్తుకొస్తలే. అండ్ దానికి దాని పేరు ఏమంటారు, మెడ్యులా ఆబ్లాంగేట కింద ఒక స్టెమ్ ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ అన్న పేరు. సారీ, నాకు పేరు గుర్తు రావట్లా, మీకు ఒకవేళ తెలిస్తే గుర్తు తెచ్చుకోండి. సో యా, పాయింట్ ఏంటి అని అంటే ఆ పాయింట్ బ్రెయిన్ స్టెమ్ ఎట్లుంటది అంటే వినాయకుని తొండం లాగా. అంటే మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇట్లాంటి కొరిలేషన్స్ చాలా తెలుస్తాయి. ఒక్కొక్క ఆస్పెక్ట్ వింటా ఉంటే ఆ పార్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు హిపోకాంపస్ ఉంటుంది, హిపోకాంపస్ దేనికి రెస్పాన్సిబుల్, మెడ్యులా ఆబ్లాంగేటా ఉంటుంది, అది దేనికి రెస్పాన్సిబుల్. అండ్ ఆ బ్రెయిన్ లోపల ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన నర్వ్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్ దేనికి రెస్పాన్సిబుల్. వీటన్నింటినీ మనం వినాయకుని ముఖ కదలికలు దానితో అబ్జర్వ్ చేస్తే నీకేం అర్థమవుతుంది అని అంటే, ఋషులు ఏదో చెప్పాలనుకున్నారు, అదే నాన్న నీ బుర్రలు ఏదో ఉంటుంది, ఆ బుర్రకి ఎంట్రీ పాయింట్ ఏంట్రా అంటే విఘ్నేశ్వరుడు, అందుకే విఘ్నాలన్నిటికి అధిపతి ఎక్కడుంటాడు అంటే నీ బుర్రలోనే ఉంటారు అని ఋషులు చెప్పిండ్రు. ఇది పాయింట్ నెంబర్ 1. విఘ్నేశ్వరుడు అనే దానికి మీనింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ యూజ్ యువర్ మైండ్ టు ఐడెంటిఫై ది ఆబ్స్టకల్స్. ఫస్ట్ నువ్వు ఆబ్స్టకల్స్ ఏది అబ్స్ట్రక్ట్ చేస్తుంది, ఏది నన్ను ప్రోగ్రెస్ చేస్తుందని నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేనున్నా ఒక పని చేస్తా ఉన్నా, నేను పని చేసి ఒక ఇన్స్పిరేషనల్ రీల్ చూస్తే చూడనీకేదో పనికి వస్తుందని అనుకుంటా, బట్ స్టిల్ ఆ ఒక్క రీల్ తోటి స్క్రోలింగ్ మొదలైతుంది, గంట రెండు గంటలు మూడు గంటలు అయిపోయాయి గట్లా. సో ఇక్కడ ఏంది అని అంటే ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది నేను అబ్స్ట్రక్షన్ అని ఫీల్ గాను. అప్పుడు నా మైండ్ ఏమనుకుంటుంది అంటే ఏదో వీడు చదువుకు సంబంధించింది అని బుర్ర అనుకుంటది. బట్ తీరా ఓపెన్ చేసినాక బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు విఘ్నేశ్వరుణ్ణి గొలుస్తే ఏమవుతుంది అని అంటే అబే ఓ అది నేను డిస్ట్రాక్ట్ చేస్తుందిరా, నువ్వు డిస్ట్రాక్షన్ పక్కకు పెట్టి నీ పని ఏదైతుందో అది చేసుకోపో అన్నట్టు తిడతారు. దిస్ ఈజ్ లెసన్ నెంబర్ వన్ అబౌట్ విఘ్నేశ్వర. నెక్స్ట్ సుముఖ, ఈ పాట అయిపోయినాక విందాం, దాని తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం.

ఎగ్జాక్ట్లీ లోకంలో చూడాలని అంటే ఫస్ట్ నీకు ఒక మీడియం కావాలి కదా, ఆ మీడియమే నీ బుర్ర క్రియేట్ చేస్తావు. అందుకని ఆయనను గణాధిపతి, గణేశ, గణేశ్వర, విఘ్నేశ్వర అని అంటారు. అండ్ ఇంకోటి ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, సిన్స్ హీఈస్ సన్ ఆఫ్ శివయ్య, శివుని చుట్టూ ఎవరు ఉంటారు, శివగణాలు ఉంటాయి. ఈ శివగణాలందరికీ ఎవరు అధిపతి అని అంటే మన గణేశుడే అనమాట. అంటే మీ నాన్న దగ్గర మొత్తం జనాలు ఉన్నారనుకో, నువ్వు చెప్పిందే వింటారు కదా, గట్లా ఏదో అట్లా అనేసిన. బట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇంకా ఇట్లనే ఒక్కొక్క నామానికి మన లైఫ్ లోపల అలవర్చుకోవాల్సిన గుణం. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఈ షోడశ నామావళి గురించి చదివినప్పుడు ఐ హ్యాపెన్ టు రీడ్ అబౌట్ రామాయణ. అంటే మీరు రామాయణం స్టార్టింగ్ లో చదివినప్పుడు ఒక శ్లోకం ఉంటది, విచ్ గోస్ లైక్, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ఆత్మవాన్ కో జిత క్రోధ అనుకుంటే ఒక 16 గుణాల లిస్ట్ పెడతాడు ముందు. ఎవరు? వాల్మీకి గారు. ఎవరి ముందు? నారదు ముందు. ఇట్లా పెడితే, సార్ గిన్ని గుణాలు ఎవరి దగ్గర ఉంటాయి సార్ అని అంటే, ప్రతి ఒక్క గుణం ఏదైతే అట్రిబ్యూట్ చేస్తారో అది అఫ్కోర్స్ మన రామయ్య దగ్గర ఉంటది. ఆ గుణాలన్నిటికీ మళ్ళా నువ్వు ఒక నేమ్ ఇస్తే ఆ నేమ్ మళ్ళా మన వినాయకుని దగ్గర ఉంటాయి. సో టెక్నికల్లీ అద్వైతం చెప్తున్నారు, అంటే వాళ్ళు వీళ్ళు వేరు కాదు, అంతా ఒకటే తత్వం అని చెప్పడం ఇస్ ది ఎసెన్స్ అనమాట. యా అయినా కొంచెం ఎంత ఎక్కువైతుంది. అండ్ నేను చెప్పడం మర్చిపోయినా, హనుమాన్ ఆన్సర్ ఒక సినిమా వచ్చింది బై, ఎంత మంచిగా ఉండే అని అంటే, పీక్ సినిమా, సినిమాటిక్ మూమెంట్. ఇట్స్ అబౌట్ ది బయోపిక్ ఆఫ్ నీమ్ కరోలి బాబా. అంటే ఓ పెద్ద మిరాకిల్స్ ఉంటాయి అట్లనే కాదు, ప్లెయిన్ స్టోరీ. లైక్ అందులోపల ఇట్లా ఈయన దగ్గర శక్తులు ఉన్నట్టు కూడా ఎక్కడ చూపెట్టారు. లైక్ నీకు భక్తి ఉంటే హౌ థింగ్స్ విల్ చేంజ్ అనే దాని గురించి చాలా బ్యూటిఫుల్ గా తీశారు. మీకు ఒకవేళ కుదిరితే వెళ్లి హిందీలో చూడండి, ఎందుకంటే ఆ పాటలు హిందీ లోపల చాలా బాగా రాశారు. సిన్స్ వీఆర్ ఇన్ యుఎస్ మనకి కింద సబ్టైటిల్స్ కూడా ఉన్నాయి, సో మీకు హిందీ రాకపోయినా వెళ్ళండి. అండ్ డెఫినెట్లీ తప్పకుండా సినిమా చూడండి. నెక్స్ట్ షో వరకు మీరు ఒకసారి చూసి ఆ సినిమా ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఆ సినిమా నుండి మా అంజీగడి గురించి ఒక పాట వినేసి వచ్చేద్దాము.

అసలు క్రేజీ ఉన్నాయి కదా. అంటే నాకు ఈ లిరిక్స్ విన్నప్పుడు ఎంత మంచిగా అనిపించింది అని అంటే, స్వీకారో ప్రణామ అంటే ఆ స్టార్టింగ్ లో అంటారు కదా, ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ మనిషి భయం లేకుండా ఉంటారు. అంటే మీకు అది గుర్తుందా, మనకు హనుమంతుని కూడా చెప్తారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం అనుకుంటా. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఎక్కడెక్కడ రాముడు గురించి చెప్తే అక్కడక్కడ హనుమంతుడు ప్రసన్నుడై ఉంటాడు. అండ్ ఆయన ఎట్లా నిలిచి ఉంటాడు అని అంటే, అవసరమైతే లంకెన్ తగలబెట్టేటోడు కూడా నువ్వు రామనామం చెప్పంగానే ఇట్లా అమాయకంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అయ్యో మా రాముడా అని చెప్పి బుచ్చి కోతి లెక్కొచ్చి నిలిచి ఉంటాడు అనమాట. బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం, అంటే రాక్షసులను చంపేటోడు కూడా వచ్చి నీ దగ్గర బేబీ లెక్క నిలిచుంటాడు. అండ్ దీనికి సీక్రెట్ ఏంది, నువ్వు జస్ట్ అట్లా రామనామం రామనామం చదువుడు మాత్రమే. అండ్ ద బ్యూటిఫుల్ పాయింట్ ఈస్, నువ్వు అట్లా రామనామం రామనామం చదివితే నువ్వు మెల్లగా మంచి గుణాల లెక్క, ఐ మీన్ మంచి లెక్క మారుతావు. ఎట్లా నీకేంది, అరే బ్రో నువ్వు ఏదో అడితే మాట్లాడుతున్నావు, వెర్ ఇస్ ద ప్రూఫ్ అని అంటే, వాల్మీకి గారు ముందు దొంగ లెక్క ఉంటుండే. ఆయన దొంగ లెక్క ఉంటే ఒక ఆయన ఉండి పెద్ద ఆయనే, అరే నువ్వు ఎందుకురా ఇట్లా దొంగతనం చేస్తావు, ఇదంతా కాదు, నేను నీకు ఒక మంచి కథ చెప్తా, నువ్వేం చేయనంటే ఫస్ట్ పోయి దీని పేరేమంటారు, నేను ఒక మంత్రం చెప్తా అంటే రామ రామ అంటే ఆయనకు నోరు తిరగదు, మీ అమ్మ ఇది ఎక్కడ అంటే, నాన్ వెజ్ అవి తింటారు కదా, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తింటే నోరు తిరగదని కాదు, బాగా స్పైసెస్ తిని నాలుకెన్ ముద్దు బారిపోతుంది కదా గట్లా. సో అది అయినప్పుడు ఆయన చెప్తారు, ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు ఏంట్రా అని అంటే, అప్పుడు ఆ మర్రి ఈ మర్రి అనుకుంటా ఒకటి చెప్తారనమాట. సో అపారెంట్లీ అది కొన్నేళ్ళైనాక కాస్త రామ రామ రామ రామ రామ రామ రామ రామ అయిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ సేస్ అరే నువ్వు నాన్ వెజ్ ఉంటావు నేను డిస్క్రిమినేట్ చేస్తారు కదా, ఒక్కసారి గో రే నీకిచ్చిన మహాభారతం ఎవరు రాసిండ్రో, నాన్ వెజ్ తినే వేదవ్యాసుల వారే, నీకు ఇచ్చే రామాయణం ఎవరు రాసిండ్రు, ఒకప్పుడు నాన్ వెజ్ తిన్న వాల్మీకుల వారే అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే, నీ ఫుడ్ హ్యాబిట్ డజంట్ డిఫైన్ యువర్ భక్తి. అంటే వాళ్ళు అట్లా ఒకప్పుడు చేసిండని చెప్పి ఇప్పుడు చేస్తలేరు కదా గట్లా. సో యూ షుడెంట్ డిస్క్రిమినేట్ ఎనీవన్ అట్లని చెప్పి నేను మీకు చెప్తూనే నేను కూడా చెప్పుకుంటా ఉన్నా. దిస్ ఈస్ ద లెసన్ దట్ ఐ లెర్న్డ్, అంటే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ తోటి వాడి భక్తికి ఎప్పుడు ముడిపెట్టద్దు అని నేను రీసెంట్ గా నేర్చుకున్న లెసన్ అనమాట. సో అది పాయింట్. ఎప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం ఈ షోడశ నామాలకి రాముని షోడశ గుణాలకి లింక్ ఏందా అని మాట్లాడుకుందాం.

సరే వేరే పాట వచ్చిందిలే, సారీ సారీ సారీ. యా ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే ఒక్కొక్క గుణం మనం కంపేర్ చేసుకుందాం వినాయకునికి అండ్ రామునికి. సుముఖ, సుముఖ అంటే యాజ్ వీ నో ఇట్స్ లైక్ బేబీ ఫేస్, బేబీ వినాయకునికి ఇట్లా సుముఖ అని ఒక పేరు పెట్టిండ్రు. దాని వెనకాలన్న తాత్పర్యం ఏంది అని అంటే చాలా అందంగా క్యూట్ గా ఇట్లా బేబీ అంటే పిల్లలను చూసినప్పుడు ఒక ఆహ్లాదకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి కదా, దాన్ని డిస్క్రైబ్ చేసుకుంటే సుముఖ అని పెట్టిండ్రు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు, ఇప్పుడు మీరు రాముని దగ్గరికి వెళ్ళింది అనుకో ప్రియదర్శన, ప్రియదర్శన అని అంటే మీకు సుముఖకి దీనికి లింక్ ఎక్కడి నుండి వస్తుంది అని అంటే దేన్నైనా ఆహ్లాదకరంగా చూసి ఎక్స్పీరియన్స్ చేసేది ఎవడు అని అంటే పిల్లలు మాత్రమే. అంటే మనం పెద్దగైనాక యాజ్ వీ గ్రో అప్ మన దాంట్లో ఉన్న కాన్స్టెంట్స్ ఏంటి, దాంట్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి అవన్నీ మనకు తెలుస్తాయి, బట్ పిల్లలకు అవేం తెలియదు కదా. సో వాళ్ళు ఏదన్నా బిలీవ్ చేసినారు అంటే గట్టిగా నమ్ముతారు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మార్కండేయుల వారికి లైక్ ఇట్లనే ఏదో అదైతుంది, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అరే శివలింగాన్ని పట్టుకొని పూజ చేసుకోరా నీకు లైక్ శివుడు వస్తాడు అని చిన్నప్పుడు చెప్తారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు. అయితే మార్కండేయుడు ఉండి పాపం నిజమే అనుకుని ఎప్పుడు శివ శివ శివ అనుకుంటే లింగాన్ని పట్టుకొని ఊరు ఇక వెళ్తా ఉంటారు. ఒక ఏజ్ వచ్చినాక పాపం ఆయనకు టైం అదైతుంది, అప్పుడు లిటరల్లీ యమధర్మరాజు వస్తే ఈయనకు ఎందుకో భయం అవుతుంది, భయమై అంటే టేక్ ఇట్ యాజ్ అ స్టోరీ, భయం అయితే ఓ మై గాడ్ అని చెప్పి శివుని గట్టిగా లపేట్ ఐ మీన్ దానికి ఏమంటారు కౌగిలించుకుంటారు, హద్దుకుంటాడు. ఇది యముడు చూసి అమ్మాయి యమపాశానికి కూడా లొంగతలేడు అని చెప్పి జప్పని గట్టిగా ఫోర్స్ చేస్తాడు. శివయ్యా అని మన సినిమా లోపల మంచి విషయం అన్న అరిచినట్టు ఈయన కూడా శివయ్యా అని అంటే ఆ చిన్న బేబీ అరిచిన అరుపుకి లిటరల్లీ కైలాసం నుండి టపా అని త్రిశూలం ఈయన మీద విసురుతాడు. ఈయన పేరేంటి యమధర్మరాజు పవన్ గట్టిగా దెబ్బ తాకుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే నీ దగ్గర గట్టి భక్తి ఉంది అని అంటే వాడెంత దూరమైనా నీ కోసం ఆ తాహై ఆయేగా ఆయంగే అన్నమాట. సో ఇప్పటికైతే ఇంకో పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుంటాం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Ni Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స్. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
8: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
10: Amma, Saturday movie?
4: Manabadi class.
10: Amma, old McDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
10: Uppu kappu rambu.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోని 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓ.
11: Guys, welcome back.
12: గంట అయిపోయింది భయ్యా, అసలు టైం తెలియట్లేదు తెలుసా? ఇందాక ఏడున్నాం సుముఖ, దాంట్ లోపల ఇంకొక పాయింట్ మర్చిపోయినా. ఎట్లా అంటే, రాముని ప్రెజెన్స్ ఎట్లాంటిది? మనం మార్కండేయుని గురించి ఎట్లయితే చిన్న పిల్లలకు ఉండే భక్తి నేర్చుకున్నామో, వాట్ కెన్ అడల్ట్స్ లెర్న్? సో మనం మల్టిపుల్ సోషల్ గ్యాదరింగ్స్ కి వెళ్తాం, మస్తు మంది జనాలను కలుస్తాం, వాళ్ళందరినీ కలిసినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుకుంటే, ఇప్పుడు నేనున్నా అనుకో, లైక్ మైక్ ముందర మస్తు మాట్లాడతా, అదే 10 మంది అంటే సార్, సార్, నో సార్, నోట్లో మాటలు రావన్నమాట. సో అట్లాంటి ఇంట్రోవర్ట్ అయిపోతా. అట్లా ఇంట్రోవర్ట్ అయినప్పుడు ఎవడో ఎక్స్ట్రోవర్ట్ వచ్చి నన్ను గుంజుకోబోతాడు జనాలలోకి. ఒకసారి కొంచెం అలవాటు అయినాక మనం మాట్లాడతాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ఎక్స్ట్రోవర్ట్ వల్ల నా లోపల ఉన్న కొంచెం ఆ షయ్య, ఆ సిగ్గు ఏదైతే ఉంటుందో అది పోతుంది. సో యూ నీడ్ టు మేక్ అదర్ ఎట్లా చెప్పాలి, మీకు అవతలోని వాల్యూ తీసుకొచ్చేటట్టు మీరు చెయ్యాలి. లైక్ యూ హ్యావ్ టు లిటరలీ బీ లైక్ దట్ ఎక్స్ట్రోవర్ట్. ఇక్కడ రాముడు కూడా గట్లనే అనమాట. సో ఇప్పుడు 4 ఉన్నారనుకో, ఒక 3 ఎవరికో తెలియదు, వీళ్ళందరికి తెలియదు. రాముడు ఎట్లాంటి వాడట అంటే, ఈ 3 టోన్ని తీసుకొచ్చి గ్రూప్ కి ఇంట్రొడ్యూస్ చేసి ఫలానా వాడు అని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇది బాలకాండ లోపల చాలా ఇన్స్టెన్సెస్ ఉంటుంది. ఎట్లా అంటే లక్ష్మణుడు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడాడు, కొంచెం భయం భయంగా ఉంటాడు. సో అప్పుడు రాముడు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి, ఈయన మా తమ్ముడు, కొంచెం సిగ్గు ఎక్కువ, కొంచెం భయం ఎక్కువ, జర కొంచెం మీరు కూడా చూసుకోరా అన్నట్టు చెప్తారు. సో దిస్ ఈస్ పాయింట్ నెంబర్ వన్. అట్లా ఇదొకటే కాదు, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సుముఖ. మనం ఇందాక ఒక మాట అనుకున్నాం కదా, ప్రియదర్శన. అండ్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్క దాంట్లో పాపం రాముడు ఎట్లా అంటాడు అని అంటే, నా లెక్క అన్ని పాజిటివ్ చూస్తాడు అనమాట. వాడు ఏమన్నా చేయని, ఇట్లనన్నా చేయని, ఇట్లా పాజిటివ్ చూస్తాడనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. లైఫ్ ఎట్టన్నా సంకనాగిపోని, బట్ మంచి పాజిటివ్ ని చూడడం ఈజ్ ది ఎసెన్స్ అనమాట. అంటే బీయింగ్ హోప్ఫుల్ అండ్ ఆప్టిమిస్టిక్. అండ్ నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ ఏకదంతం. ఈ పాట అయిపోయినాక మనం మళ్ళా ఆ ఏకదంతం గురించి నేర్చుకుందాం. ఎవరికైతే పాట వినసొచ్చేయండి. వాళ్ళేంటి సుబ్బలక్ష్మి గారు.

మంచి క్రేజీ పాట విన్నాం కదా. సో ఇదే లెవెల్ లోపల మనం ఏకదంత అని విన్నాం. ఏకదంతం అనే పదానికి తెలుసుకుందాం. అంటే నేను ఫస్ట్ ఇది విన్నప్పుడు ఏకదంతానికి గింత అంటే వాట్ ఈస్ ద స్టోరీ అన్నట్టు అనుకుంటుండే. నాకు ఇది ఎప్పుడు 2014 లోనో 2015 లోనో ఎవరో కూర్చోబెట్టి చెప్పిండ్రు, అరే ఆయనకు ఒక పని అంటే నేను ఫస్ట్ అన్ని ఇమేజెస్ లోపల అప్పటి వరకు ఆయనకు రెండు పనులే ఉంటాయి, సడన్ గా ఒక పన్ను విరిగిపోయింది చూసినట్టే. ఒక ఆయనను అడిగితే ఆయన చెప్పిండు, అరే ఈ పన్ను ఎట్లు ఎందుకు విరిగిపోయింది అని అంటే మహాభారతం రాసేటప్పుడు పెన్ లింక్ అయిపోతే ఆయన ఎవరు వేదవ్యాసుల వారు ఏంది అని అంటే చెప్తా పోతా ఉన్నాడు. ఈయనేమో లేసే స్కోప్ లేదు అక్కడ, కానీ లేవ్వాలి, ఐ మీన్ లేస్తే ఈయన ఆపుతుంది, ఫ్లో అవుతుంది, బిస్కెట్ అయిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే లైక్ మహాభారతం కొరకు పన్ను విరగొట్టి రాసిండు, వెల్ అండ్ గుడ్, సింపుల్ స్టోరీ. అసలు దాని తర్వాత నువ్వు ఒక్కసారి 25 ఏళ్ళు వచ్చినాక మహాభారత్ వెబ్ సిరీస్ చూసినాక నీకు ఒక పాయింట్ అర్థమవుతుంది ఏంది అని అంటే, అరే సృష్టిలో నీ కొరకు ఒక కథ, ఒక ద్రౌపది క్యారెక్టర్ గురించి, ఒక అర్జునుడి గురించి, ఒక కృష్ణుడి గురించి. అంటే అప్పటి వరకు కృష్ణుడు ఓన్లీ ప్లేఫుల్ నేచర్ తో ఉండే భాగవతాన్ని చేంజ్ చేసి ఒక్కసారి మహాభారతం లోపల ఎంత వయలెంట్ గా ఉంటాడు, ఎంత మానిపులేట్ చేస్తాడు, ఎంత ధర్మాన్ని బోధిస్తాడు, ఒక భగవద్గీతను మనకి ఇచ్చేస్తాడు, ఇన్ని జరిగినాయి, ఇదంతా ఎవరి వల్లరా? ఆ టైం లోపల వినాయకుడు పన్నును విరగొట్టుకొని అంత నొప్పిని భరించుకుంటూ అన్ని పర్వాలు రాసిండ్రు ఆయన. లైక్ నువ్వు మన జనరేషన్ మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే ఏదైనా గొప్ప కార్యం, హయ్యర్ పర్పస్, ఇది నాది నేను చేస్తాను ఫిక్స్ అయినప్పుడు ఎంత కష్టం వచ్చినా నువ్వు దాన్ని వదలొద్దు అనమాట. సో దట్స్ వాట్ ఇప్పుడు అంటే 30 ఏళ్ళు వచ్చినాక నాకు అర్థమైంది. అప్పుడు 20-15 ఏళ్ళు ఉన్నప్పుడు గది అప్పుడు జస్ట్ ఒక కథను మాత్రమే చూస్తుండే. ఇప్పుడు నవ్ ఐమ్ సీయింగ్ దట్ బిగ్ పిక్చర్. ఒకలా మనకు కృష్ణుడిని పరిచయం చేయడానికి ఆయన త్యాగం చేసిండు ఆయన రక్తాన్ని, ఆయన దంతాన్ని. సో అది ఏకదంతం. ఇక్కడ ఇంకోటి ఏంది అని అంటే మనం రామునికి కూడా అట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం కదా, దట్ ఈస్ అసోసియేటెడ్ దృఢవ్రత. దృఢవ్రత అని అంటే రాముడు ఎట్లాంటి వాడు అని అంటే ఒక్క మాట, ఒక్క బాణం, గంతే, ఇంకా వేరే డైలాగులు లేవు. సో ఆయన మాట ఇచ్చిందా ఎట్ ఎనీ కాస్ట్ అది అవ్వాలి, అండ్ బాణం మొదలైండో ఎట్ ఎనీ కాస్ట్ అవతలున్నోడు అయిపోవాలి. ఇందాక ఎవరో అడిగారు, బ్రో ఎక్కడ బ్రో ఆ శ్లోకం, నాకు అసలు తెలియదు ఎక్కడుంటది అని. అనా నీ కొరకు నేను శ్రీరామ రాజ్యంలో బాలయ్య గారు ఈ బ్యూటిఫుల్ పాటకి యాక్ట్ చేసిండ్రు, కుదిరితే వినండి, తెలుసుకోండి, ఈ శ్లోకం వినేసి వచ్చాను.

అధ్యక్షులు ఉంటారు అన్నమాట మా రామన్ తోటి. ఇట్లా ఒక పాయింట్ మాట్లాడిండు అంటే అట్ ఎనీ కాస్ట్ అది జరిగేలాగా ఆయన చేస్తాడు. ఇది పాయింట్ అన్నమాట. మనం ఇంకొక పాట విందాం. దిస్ ఈస్ ఫ్రమ్ ది మూవీ రామాయణ్.

యొక్క పాటతోటి రామాయణ మీద అంటే నమిత్ మల్హోత్రా గారు తీసిన రామాయణ పైన ఎక్స్పెక్టేషన్ 100 రెట్లు అయిపోయింది. అండ్ మన రాజమౌళి గారు మహేష్ బాబు గారితో తీసే సినిమా మీద ఇంకా ఇంకా పెరిగిపోయింది అనమాట. అంటే ఇదే ఈ లెవెల్లో చేస్తారు, రాజమౌళి గారు ఇంకెంత లెవెల్లో చేస్తారు అని ఒక ఆశ. అది పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కపిల, అంటే సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణిక అని అంటారు కదా. అసలు కపిల అంటే అంటే దట్స్ యాక్చువల్లీ రిలేటెడ్ టు రెడ్ కలర్. మనోడు అంటే ఎర్రని రంగుకి బాగా ఇష్టం. అసలు ఈ ఇష్టానికి మన మైండ్ కి ఏమైనా సంబంధం ఉందా అని నాకు ఒక డౌట్ ఉంటుండే. మనోడు అంటే ఇక్కడ వినాయకుడు అన్నట్టు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఎర్ర అనే దానికి దేనికి సంబంధం అని అంటే భూమికి సంబంధం. భూమి మట్టి ఉంటాయి కదా, ఆ మట్టికి సంకేతం. సో ఇట్ కైండ్ ఆఫ్ మెటఫరికలీ సేస్ నీకెంత తెలివి ఉన్నా బై నువ్వు ఎప్పుడు అణిగిమణిగి ఉండాలి, అది పాయింట్ అన్నమాట. సో మన మన జనరేషన్ కి ఏం నేర్చుకోవచ్చు మీరు అడగొచ్చు. భయ్యా ఇప్పుడు నేనేం నేర్చుకోవాలి భయ్యా ఇట్లాంటి వాటి అన్నిటితోటి అంటే ఒకసారి ఆలోచించు. లైక్ నువ్వు అన్ని ఏం కానో అన్ని చూసేసినావు భయ్, కానీ నీకు ఎక్కడనో ఒక తెలియని వెళుతుంటది. లైక్ యు హ్యావ్ దట్ కీడ, అరే ఇట్లారా ఇప్పుడు మా దోస్తుగాలు లేరే, అరే నేను ఒకప్పుడు దోస్తుగాలతో మస్తు తిరుగుతా ఉండే, ఈ లైఫ్ అనే ప్రాసెస్ లోపల మూమెంట్స్ అన్ని బాయ్. అంటే నువ్వు లిటరలీ డెత్ బెడ్ దగ్గర ఉన్నప్పుడు నీ పైసలు గుర్తుకురా. అంటే ఇది నేను నా పాయింట్ కాదు, సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తకం లోపల ఒక ఆయన చెప్తా ఉంటాడు. నీకు నీ పైసలు గుర్తుకురావు, నీ దానిపై ఏమంటారు, నీ వర్కింగ్ ఆర్ గుర్తుకురావు, నీ పెళ్ళాం గుర్తుకురావు, ఐ మీన్ ఎల్లం గుర్తొస్తుందేమో బట్ ఆ మూమెంట్స్ మాత్రం ఏవి గుర్తుకురావు. నీకు ఒక్కటి ఏంది అని అంటే క్యారెక్టర్స్ అన్ని పక్కకు పెట్టి నువ్వు సంతోషంగా ఉన్న అవి ఉంటాయి చూడు, గవి మాత్రమే గుర్తొస్తాయట. ఇది గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళా మాట్లాడుకుందాం. అది దానికి కపిలాకి సంబంధం ఏందో మీకు కొంచెం సేపు అయినాక చెప్తా. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి. పాట దొరకలేదు భయ్యా, సారీ.

అనయ్య, నేను పట్టుమని ఒక డబ్బులు ఇచ్చాడు, త్వరగా తీదారి తాగవా.

సురేష్, నేను ఫైనల్ గా కపిల గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏది నెత్తికి ఎక్కించుకోకండి, అంత ఇవాళ వచ్చింది రేపు పోతుంది, అది గుర్తు పెట్టుకొని ఉండాలి అని పాయింట్ అనమాట. నెక్స్ట్ థింగ్ గజకర్ణక. చాలా మంది చెప్తారు వినాయకుడికి పెద్ద చెవులు ఉంటాయి అని, చిన్న మూతుంటాయి, పెద్ద చెవులుంటే పెద్ద వినాలి, చిన్నగా మాట్లాడాలి అని. ఇప్పుడు నాలంటోడు ఉన్నాడు, ఎప్పుడు వాగుతానే ఉంటాడు, నాలంటోడు వాగాలే కదా, సో వానికి అని డోంట్ టేక్ మీ రాంగ్ వే. ఒక్కొక్కడికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటది, ఎప్పుడెక్కడెక్కడ ఎట్లా మాట్లాడాలి అనే దాని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, వినాయకుడి దగ్గర దానికే గజకర్ణక అని అంటారు. అంటే నాట్ దట్ హీ జస్ట్ స్టే సైలెంట్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఎలిఫెంట్ ఎట్లా దాని ఏమంటారు, ట్రంపింగ్ ఎట్లా రంకె వేస్తుంది అని అంటే, లైక్ అడ్డెవ్వడున్నా భయపడేటట్టు గజగజలు ఆడుతుంది, రైట్? అట్లా అన్నమాట. సో నువ్వు కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి అని అంటే, ఆ ఎలిఫెంట్ లెక్కనే మాట్లాడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ టు రిమైన్ కామ్ అన్నమాట. ఇది పాయింట్. దీన్ని మన జెన్ జీలోకి ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే,

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek on this tone, Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: అందరికీ నమస్కారం.

0: నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఇంకొక పాట పెట్టాలనిపించింది. దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మా సుబ్బాయమ్మ గారు వాడిన భావయామి గోపాల బాలం మన అన్నమాచార్యుల వారు రాసిన పాట. దీని ఈ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ పాటలో ఉన్న లిరిక్స్ లో ముందే చెప్పేస్తున్నా, ఎట్లానో మీకు తెలిసేమో గానీ, పాయింట్ ఏంటంటే కృష్ణుడి క్యూట్నెస్ గురించి వర్ణించుకుంటా సృష్టిని జేసుడు ఒక కొంచెం సేపు కొంచెం గడువు ఆపేసి బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఆయన అంటే వెన్నదినే దాన్ని అండ్ ఆయన చుట్టూ ఆ కినికినీలుంటాయి కదా, ఆ గజ్జలు గాని అవి గాని, ఆ సౌండ్ వినడానికి ఆయన లిటరల్లీ భూమి మీదకి వస్తాడు అన్నమాట. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దాని తింటూ బ్లాక్మెయిల్ కాదు కానీ ఇట్లా అడుగుతా ఉంటారు, అరే నన్ను కూడా ఆడిపించుకోండి రా, ప్లీజ్ రా అన్నట్టు. అంటే ఇమాజిన్ గాడ్ ఎక్కడ, బ్రహ్మదేవుడు సృష్టిని మొత్తం తయారు చేసేటోడు. నేను చెప్తే ఏమొస్తుంది మీరే వినండి.

కిర్రాక్ పాట విన్నాం కదా. ఇప్పుడు మనం ఈ షోడశ నామాల లోపల లాస్ట్ దానికి వెళ్దాం. అదేమంటారు, స్కంద పూర్వజ అని అంటారు. అంటే స్కంద పూర్వజ అని అంటే మీరు అన్నారు సరే ఏముంది బ్రో ఇందులో, జస్ట్ దాని పేరు ఏమంటారు, మా వాళ్ళ తమ్ముడు కార్తికేయ వాళ్ళ అన్న గంతే కదా అని మీ అనొచ్చు. దీని వెనకాల లైఫ్ లెసన్ మన బుర్రకు సంబంధించింది ఏంది అని అంటే, స్కందుని గుణాలు మనం కొన్ని తెలుసుకోవాలి బిఫోర్ నోయింగ్ అబౌట్ గణేష. దేవర కథ తెలుసుకోవాలన్నట్టు స్కందుడి గుణాలు ఎట్లాంటివి అని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఆయన దేవసేన వీటన్నిటికి ఆయననే హెడ్ ఇన్ చీఫ్ అనమాట, కమాండర్. సో దానికి ఏం కావాలి, చాలా హార్డ్ వర్క్ కావాలి, అండ్ ఆల్సో యూ నీడ్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎంతో తెలివి తేటలు ఉండాలి, రైట్? ఇప్పుడు వినాయకునికి ఇక్కడ దీనికి ఏంది అని అంటే, తత్వం ఒకటే బట్ ఇంప్లిమెంటేషన్ వేరే. సో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నాలెడ్జ్ అనేది నా దగ్గర ఉన్నదే ఒకటే వే అని అనుకున్నావు అనుకో, నువ్వు హౌలే అనువైతావు. అంటే హౌ షుడ్ ఐ సే దిస్, ఇప్పుడు నేను ఒక పర్స్పెక్టివ్ లో ఒక ప్రాబ్లమ్ ని చూస్తా బ్రో, చిన్నప్పుడు నీ మ్యాథ్స్ టీచర్ లెక్క, నేను ఓన్ గా ఒక మెథడ్ లో సాల్వ్ చేసినానంటే చెల్ గట్టెడ్ లో చేస్తావు అది రైట్ కాదు అని రాంగ్ గా అంటారు కదా. సో అది నీకు అప్పటి నుండి ఒక టనల్ విజన్ డెవలప్ అవుతుంది. అంటే నేను నమ్మే సిద్ధాంతమే గొప్ప, ఇక్కడ వీళ్ళిద్దరి డెస్టినేషన్ ఒకటే బట్ వాళ్ళు ఎంచుకున్న విధానాలు వేరే నీకు. అందుకనే దాని పేరు ఏమంటారు, ఎవరు ఘనాధిపతి అవుతారు అనడానికి ఒక కాంపిటీషన్ పెట్టిండని అంటారు కదా, అది వాళ్ళ వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ కాదు అది, అది మనలాంటి వాళ్ళకు మనలాంటి బుర్రదక్కు వాళ్ళకు నేర్చుకోవడానికి ఒక లెసన్ అన్నమాట. గట్లా ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ద పాయింట్ హియర్ ఈజ్ యూ ఆల్వేస్ హ్యావ్ టు లుక్ ఇంటర్నల్లీ. అండ్ ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఇక నువ్వు ఎట్లా ఆలోచిస్తావు ఎట్లా చేస్తావు ఆ నవ విధాలు ఏంది అని ఇక యూ హ్యావ్ టు రీసెర్చ్ కదా అనమాట. సో అందుకని స్కంద పూర్వజ అనడానికి రీజన్ ఏంది అని అంటే, అంటే ఇది నా ఇంటర్ప్రిటేషన్, లైక్ యూ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ పర్స్పెక్టివ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అట్లా అనమాట. ఇప్పుడు ఒక పాట పెట్టేద్దాం. ఈ పాట కొరకే ఇది ముందరికి లాగినా

0: ఇప్పుడు మనం కొన్ని ప్రకటనలు చూద్దాం. ఇప్పుడు సో గైస్ ఇవాళ నేను చెప్పిన విషయాలన్నీ మీరు మళ్ళా వినాలి అని అనుకుంటే వినాలనుకుంటే ఒకవేళ వినాలనుకోకపోయినా పర్లేదు, బట్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ రేడియో సురభి అని ఉంటది యాప్ స్టోర్ లోపల, అండ్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ లో దాని లోపల ఆర్కైవ్స్ అని ఉంటది. ఆర్కైవ్స్ లోకి వెళ్ళి మళ్ళా విని ఒకవేళ ధీరజ్ గారు ఏమైనా తప్పు మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి అదనమాట. అండ్ వీఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. జస్ట్ మీరు ఏం చేయాలంటే జస్ట్ అట్లా పోయి రేడియో సురభి అని సర్చ్ చేయడం మాత్రమే. అండ్ ఏ టు బి ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్. మీకు కూడా నా లెక్క వంటలు రాకపోతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో డాలస్ వాళ్లకు పెద్ద ప్రాబ్లం లేదు. సో ఫ్రమ్ ఫ్లఫీల్ రాగి ఇడ్లీస్ టు ట్యాంగి గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో లిటిల్. విజిట్ ఏ టు బి టెక్సాస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. ఇండియా టుడే డాలస్ ఫుడీస్. ఒకవేళ మీరు కూడా తినాలని అనుకుంటే వీకెండ్ ప్లాన్స్ ఏమైనా లేకపోతే వెంటనే ఇండియా టుడేకి వెళ్ళండి. వాళ్ళ దగ్గర గ్రాండ్ వీకెండ్ బుఫే ఉంటది, దాని పేరు ఏమంటారు, అండ్ థర్స్డేస్ ఇంకా ఇంకా క్రేజీ. వీకెండ్ ఏమో బఫే, థర్స్డే ఏమో చాట్. సో హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్. ఎక్కడ ఉంది? 151, నేను చెప్పాల్సిన అవసరం మీ అందరికి తెలిసిందే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్ట్రీట్ నెంబర్ 400, జస్ట్ 100, సౌత్ లేక్, టెక్సాస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ పనులలో కనుక పుచ్చి పనులు ఉంటే వెంటనే వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గర డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే మీ స్మైల్ ని మళ్ళా మీకు తిరిగి హెల్దీగా మారుస్తారు. ఈ స్పెషల్ ఆఫర్ అస్సలు మిస్ కాకండి, ఎందుకనంటే స్పెషల్ ఆఫర్ ఎప్పుడైపోతుందో తెలియదు. సో మీరు కాల్ చేయాల్సిన నంబర్ 972-484-5400. సో మీరు కూడా మీ పనులను మంచిగా చూసుకోవాలని అనుకుంటే వీళ్ళకి కాల్ చేయండి, డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోండి. 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. మళ్ళా పేరేంది అని అంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తమ్ముడు. అది మైత్రీస్ రెస్టారెంట్ వాళ్ళు అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీకు తినాలనుకుంటే వెంటనే మైత్రీ ఇండియన్ వెళ్ళండి. అక్కడ తిండితో పాటు మంచి లొకేషన్ కూడా ఉంటది. ఎక్కడ ఉంది అని అంటే మీకు తెలుసుగా, వింగ్ అందరికి తెలుసు, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోల్ ఉంది. హిల్ టాప్ లొకేషన్ లో మంచిగా స్నాక్స్ అన్ని ఉంటాయి. బఫే అయితే సెపరేట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డాలస్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే చాయ్ చాలా బాగుంటది. సో వెళ్ళండి. అండ్ దే ఆల్సో ఆఫర్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ హాల్. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకోవాలి, అక్కడే తినాలి, ఖర్చులు కలిసి వస్తాయి అని అనుకుంటే తెలుసుగా, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ అనే లొకేషన్స్ ఉంది. అనే లొకేషన్స్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. డాలస్ బనానా అంటే డీల్స్ బనానా .com. రెస్టారెంట్ ఓనర్స్ లిజన్ అప్. ఒకవేళ మీ గంటలు స్లో, గంటలు అంటే ఆ గంటలు కాదు, స్లో అవర్స్ ఉంటే, జనాలు తక్కువ ఉంటే మీ రెస్టారెంట్ లో పైసలు రాకపోతే వెంటనే డీల్స్ బనానా .com దగ్గరికి వెళ్ళండి. సో దట్ వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి డీల్స్ ని, మంచి మంచి కూపన్స్ ని జనాలకు వంచుతారు, కస్టమర్స్ కి వంచుతారు. సో దట్ ఎవడైతే డీల్స్ వెతుకుతాడో వానికి కూపన్స్ వస్తాయి. సో మీ టేస్ట్ తెలుస్తుంది. సో మీ టేస్ట్ ఒక్కసారి అలవాటు అయినాక ఎవడు వదలడు. సో అండ్ ఇంకా ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అని అంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుండి ప్రమోషన్ చేసేదాకా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. దీని పేరు ఏమంటారు, AI ని యూజ్ చేసి పర్ఫెక్ట్ గా మీ కేటర్ చేస్తారన్నమాట. సో విజిట్ డీల్స్ బనానా .com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. ఎట్ ది ఎండ్ మనకేం కావాలి, సేల్స్ కావాలి కదా. సేల్స్ కావాలంటే మార్కెటింగ్ కావాలి, మార్కెటింగ్ కావాలని అంటే ఆఫర్లు కావాలి, ఆఫర్లు కావాలంటే డీల్స్ బనానా దగ్గరకు పోవాలన్నమాట. అట్ ఇచ్చేవాడేసినది టీ ప్యాడ్ బతుకమ్మ ఆల్రెడీ బతుకమ్మ October 17th ఫ్రమ్ 12 to midnight ఎట్ కొమరిక సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ ది స్టార్స్, ఫ్రిస్కో, టెక్సాస్. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా. అది ఇచ్చి పాడు ఉండాలన్నమాట. సో ఫ్యామిలీ తోటి, పిల్లలతోటి కలిసి కాలి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోండి. తెలుసుగా జాగాకానో కొమరిక సెంటర్, 2601 అవెన్యూ, 17th October 17th అన్నమాట. రన్ ఫర్ తెలుగు, 3-2-1 గెట్ సెట్ గో. చుప్ చుప్ చుప్ వాక్ చేయండి, జాగ్ చేయండి, పరిగెత్తండి, నడవండి, ఇంట్లో తిన. బట్ దిస్ టైమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రెజెంట్స్ రన్ ఫర్ తెలుగు, 5K walk and run open to everyone. వా 5K వాక్ అండ్ రన్ ఓపెన్ టు ఎవ్రీవన్ రైమింగ్ ఏమైనా రాసిందా. September 20th సండే మార్నింగ్ 7 AM అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ ఆల్ ఏజెస్ వెల్కమ్ ఎంట్రీ ఫ్రీ రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ కి ఫ్రీ టీషర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్ బ్రింగ్ యువర్ ఫ్యామిలీ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రన్ ఫర్ తెలుగు. ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? manabadi.me/runfortelugu తెలుగు కొరకు పరిగెత్తండి అదన్నమాట. సో అట్లా ఇప్పుడు మనం ప్రకటనలు చూసినాం కదా. సో గైస్ ఇట్లా మీకు అర్థమైంది కదా షోడశ నామావళి వెనకాలన్న తత్వం ఎంత బాగుంటది. ఇప్పటికైతే కొన్ని పాటలు వినేసొద్దాం, దాని తర్వాత మనం మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీక్.
1: మెడిటేషన్ మ్యూజిక్ సారిగమ కార్వా వెల్నెస్.

మన గురించే. అండ్ గైస్ యాజ్ యూ ఆల్వేస్ ఇవాళకి 16 నామాలు అనుకున్నాం, బట్ 8 నామాలు కనీసం 5 నామాలు అయినట్టున్నాయి. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం, మళ్ళీ కొత్త టాపిక్ తోటి కలుద్దాం. యాజ్ ఐ ఆల్వేస్ నాహం కర్త హరి కర్త. జాగ్రత్త గైస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే
7: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com
8: mera tumhara hamara pyar sabka favorite india bazaar
9: gata 24 gendla nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: 101.9 FM HD3.
1: ఈరోజు ఎక్కడికి వచ్చావు అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
0: IPL matches aina, kotta movie release aina,

0: ఏదైనా దైవేదైనా దిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Kalimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యూస్ టు జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్. కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD.

రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి.

0: విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.
1: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
2: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugunestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్, వీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: 919-491-4514.
1: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
3: రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving.

0: Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ ది నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: 101.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
2: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: హాయ్, అండ్ రామ్గోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని, తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
7: రేడియో సురభి,
8: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514. ఫ్రమ్ కేఆస్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: స్కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: skills, calibration, knowledge though, they have best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next time, Radio Surabhi.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani Ayurvedan cheptundi. Ante aharam anedi kevalam food kaadu, it's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

ఆశ అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా నేనుంటాను కదా.
1: ప్రేమలో, పిల్లల్లో నువ్వైనా జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిజనింగ్ మీ నేస్తం
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలి?

0: calibration knowledge, though, you could best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
6: Yes, sir.
5: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandinche vidhanam ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్, మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Radio Surabhi 107.9 FM HD3. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: skills, calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surabhi.
4: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
9: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: మీ తెలుగు నేస్తం రేడియో సురభి,
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
6: Ade 9 to 5, same desk, same roti. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos zoho powering possibilities with radio surabhi
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
7: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
9: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
10: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com.

0: వెజిటేరియన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 9194914514.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of...

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
11: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
3: Bro, ee message 10 mandi

Yes, Radio Surabhi 107.9 is Jitri, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. And mano chala chala chala chala vishyalu ముచ్చరించుకుంటూ అలా ముందుకెళ్ళిపోతూ ఈ టైంలో ఇంకొక విషయం చెప్పాలి. ఇదేంటి అని అంటే, సో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒక కైండ్ ఆఫ్ నెగటివిటీ నడుస్తుంది ఆన్ ద ఫిల్మ్ పారడైస్. ఓకే, అంటే ఈ సినిమా సెక్షన్ లో మనం మాట్లాడుకోవచ్చు, బట్ స్టిల్ వై ఇన్ ద మార్నింగ్ అవర్ జనరలీ మనం లోకల్ అప్డేట్లు చెప్పుకుంటున్నప్పుడు లేదా ఇంపార్టెంట్ ఫిలాసఫీ చెప్పుకుంటున్నప్పుడు వై వే టాకింగ్ అబౌట్ దిస్ నౌ అని అంటే, సీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న అదే త్రివిక్రమ్ గారు అపరిసింహ చెప్పినట్టు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, రాసే ముందే నీ ప్రిపరేషన్ ఎలాగైనా ఉండని, నువ్వు రాయలేవు, నీకు రాదు, నువ్వు సరిగ్గా చదవలేదు, నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, కాన్సన్ట్రేట్ చేసావు ఇప్పుడు మాత్రం చేయడానికి అనే కాంటెక్స్ తో ఒకవేళ అమ్మ తిడుతూ పంపించింది అనుకోండి, విల్ ఇట్ మేక్ ఎనీ, విల్ హీ రైట్ ఎగ్జామ్ బెటర్? నో రైట్ కదా. సో అదే పనులు ఒక మంచి అటెంప్ట్ ఇచ్చారు, బుడ్డ పడి చాలా కష్టపడ్డావు అన్న జోన్ లో నిజంగానే వాడు ఒకటి సరిగ్గా చదవలేదు, ఎగ్జామ్ చెప్తాను సరిగ్గా చదవకపోతే వాడికి పుష్ ఇస్తే వాడు చేసేదానికంటే కొంచెం బెటర్ చేయచ్చు కదా. సో ఐ థింక్ వాట్ ఎవర్ ద నెగటివిటీ దట్ ఐమ్ హియరింగ్ అబౌట్ ద ఫిల్మ్ పారడైస్, ఐ థింక్ నో బడీ డిజర్వ్స్ ఇట్ ఐ గెస్. సో పాపం ఐ థింక్ ఎంత కాదని కూడా సార్ అంబిషియస్ ప్రాజెక్ట్ స్టార్ట్ కంప్లీట్ చేస్తున్నారు, ముడిపోతుంది రిలీజ్ చేయడానికి. నాన్నగారి కాలంలో నిజంగా రెస్ట్రిక్షన్స్ కనిపిస్తుంది, ఆయన నిద్ర లేదనే విషయం. సో ఈస్ వెరీ మచ్ కళలో కనిపిస్తుంది. సో అండ్ లైక్ 24 రిలీజ్ చేయడానికి కింద మీద వాడి కష్టపడుతున్నారు, ఒక పక్కన ఒడిలో గారేమో చెన్నైలో ఉండి అందరితో మ్యూజిక్ కొట్టించుకుంటున్నారట, ఇలా చాలా జరుగుతున్నాయి. అట్ దిస్ టైమ్ ఐ థింక్ ఫర్ పీపుల్ విల్ లవ్ ఫర్ ద అమేజింగ్ ఫిలిమ్స్ దట్ హి గేవ్, ఐ థింక్ హి డజంట్ డిజర్వ్ దిస్ నెగటివిటీ దిస్ మూమెంట్. ఐ థింక్ ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్ ఆఫీస్ లో కానీ ఎవరైనా సరే, ఇఫ్ దే ట్రైయింగ్ దర్ బెస్ట్, ఇఫ్ దే డూయింగ్ సంథింగ్ దట్ వాట్ దే కెన్ డూ, అండ్ ఇఫ్ దే డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అట్ సచ్ ఎ బిగ్ స్కేల్, ఐ థింక్ ఇట్స్ ఆల్ అవర్ డ్యూటీ టు to be at least be kind, right? As social media is not a place to be there and away, right? I mean, ani mean, nantha anachu thick skin undach guru, but at the end of it andaram manushulu kada. So is there anything that you want to do today to the world? Be kind, that is matter. Okay na, manchi paata ostundi, vintunnam nandi radio Surabhi 107.9 Jitri Dallas number one radio station. And nani gar cinema lo one of the బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్న ఫిలిం సెగా నుంచి వర్షం ముందుగా కనుగొన్నారు.

Yes, we are back there. Another Avinash to DFW Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 Ajitri, Dallas number one radio station. Whether you like it or not, but the weather has to be told. So it is time for the weather update. Edo creative race and antala land over them. సో ఈ రోజు కొంచెం లైట్ గా ఎండగా అనిపించిన, మధ్యాహ్నానికి చిరాగ్గా అనిపించిన ఒక్క రెండు రోజులు ఉపయోగపట్టండి. సండే కొంచెం క్లౌడీగా ఉంటుంది, మండే కొంచెం వర్షం పడుతుంది. ఎంతైనా ఎండ్ ఆఫ్ ద డే మనకి హోపే కదా కావాలి. సో ఇప్పుడు మాత్రం 81 చూపిస్తుంది, మెల్లగా డే పాస్ అయ్యే కొద్దీ 95-97 టచ్ అవుతుంది. మరీ 100 ల దగ్గరికి వెళ్ళట్లేదు కానీ, బట్ ఎక్సెసివ్ హీట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. బట్ యా, హ్యావింగ్ సెడ్ దట్, కొంచెం లైట్ గా వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకుంటూ ఉండండి, హైడ్రేట్ అవుతూ ఉండండి. అండ్ మండే వర్షం పడుతుంది, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా? కన్ఫర్మా మాస్టరు? నాకు మాత్రం ఏం తెలుసు సార్, ఇలా తెలుసుకుని చెప్పడం తప్పితే ఆ రోజు పడితే అదృష్టం. తెలిసిందే కదా టెక్సస్ వెదర్ గురించి, కొత్తగా అడుగుతారండి. అలా కొంచెం లైట్ గా అడ్జస్ట్ అయిపోండి, ఆ టైం సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక చిన్న పాట, క్యూట్ పాట మీకోసం రెడీ అవ్వదు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas. 877-899-8888. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.

డిఎస్ అను, ఒకటి రెండు డిఎస్ అను, ఆ రెండు వినేస్తూ అది రెండులో దుమ్ము దులిపాడు. ఈ పాటకి నేను ఇచ్చే మాడ్యులేషన్ కాస్త అర్థం చేసుకుని ఏ పాట మీరు గెస్ట్ చేసింటే సూపర్. వన్ సాంగ్ కమింగ్ ఫర్ యూ, దాని తర్వాత మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సో బి వన్. పాటకి నేను ఇచ్చే మాడ్యులేషన్ కాస్త అర్థం చేసుకుని ఏ పాట మీరు గెస్ట్ చేసింటే సూపర్. వన్ సాంగ్ కమింగ్ ఫర్ యూ, దాని తర్వాత మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సో బి వన్ 7.9 3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్.

Yes, Dev Dhanadhan Avinash to DOW. Morning vibes and her only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru. So, I think recently, I think we internet baga follow them, but this news will be very, very, very, very interesting. Okay? So, obviously, Indian Hindu culture prakaram, there is a thing called Sashtipudu. Okay? So, where the wife and husband get married again at the age of 60. So, adi oka manchi adbhutanga chala baga celebrate chestaru. So, mari 60 yaar gani konchi munde, what if the very same couple get married again? Again. Yes. So, adi ela ayindi anante, Surya and Jyotika garu, first obviously Hindu marriage chestunnaru, they got married again in a foreign country and they called it the sequel. ఈసారి మాత్రం క్రిస్టియన్ వేలో దే డిడ్ దేర్ వెడ్డింగ్ అనమాట. సో ఇంటర్నెట్ అంతా అసలు అబ్బా అసలు అసలు అంటే పార్ట్నర్ ని ఇలా చూస్ చేసుకోవాలి, అలా చూస్ చేసుకోవాలి, అసలు పార్ట్నర్ అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన డెఫినేషన్ ఇచ్చారు అనమాట. అసలు కపుల్ అంటే సూర్యజ్యోతికనే అని చెప్పారు. సో నా పాయింట్ ఏంటంటే, నాకు రీసెంట్ గా చెప్పారు అనమాట, సి ఒకళ్ళని ఎందుకు ఇష్టపడ్డామని కారణాలు ఎత్తుకేమనుకోండి, ఆబ్వియస్లీ వి మే నాట్ ఫైండ్ ద రైట్ రీజన్స్, రైట్? సో ప్రతి ఒక్కళ్ళు యూనో ఇంతకాలం కలిసి ఉంటే ఐడియల్ పార్ట్నర్, ఆర్ వాళ్లతో మళ్ళీ షష్టి పూర్తి చేసుకుంటే ఐడియల్ పార్ట్నర్, ఎక్కువ గొడవలు పడకపోతే ఐడియల్ పార్ట్నర్, అండ్ ఒకరి మధ్య ఒకరి ఫ్రెండ్షిప్ ఉంటే ఐడియల్ పార్ట్నర్, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఐడియల్ పార్ట్నర్ అన్న పదానికి వాళ్ళ డెఫినేషన్ ఏవో ఇచ్చేసారనమాట. సో ఇంటర్నెట్ అంతా మాట్లాడుకుంటున్న ఈ టైంలో అసలు డాలస్ అంటేనే మన ఆడియన్స్ అంటేనే కపుల్స్ అండ్ ఎస్పెషల్లీ మదర్స్ ఫాదర్స్ అండ్ హూ హ్యాండిల్ దర్ కిడ్స్ వెరీ వెల్ గ్రేస్ఫుల్లీ. సో అలా మీ దృష్టిలో నిజంగా ఐడియల్ పార్ట్నర్ అనేవాళ్ళు ఎవరు ఉండరు, కరెక్టే, బట్ ఐడియల్ క్వాలిటీస్ ఏం చూస్తారు? అట్లీస్ట్ యునో టు పిక్ వన్ పర్సన్, హౌ డిడ్ యూ పిక్ యూర్ పార్ట్నర్? సింపుల్ చెప్పాలంటే, ల్యాగ్ లేకుండా చెప్పాలంటే, హౌ డిడ్ యూ పిక్ యూర్ పార్ట్నర్? ఐడియల్ క్వాలిటీస్ వెతికారా, లేకపోతే క్వాలిటీస్ ఈ క్వాలిటీస్ చూడకుండా చేసుకుని దాని మీద ఐడియల్ అయ్యారా? హౌ డిడ్ దట్ ప్రాసెస్ హ్యాపన్? సరదా కాలేజ్ మాట్లాడుకుందాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్ అండ్ బ్యూటిఫుల్ మీకు పాట మీకోసం, ఇష్క్ నుంచి, మీ ఇద్దరి మధ్య ఇష్క్ మీద.

0: calibration knowledge though, neeko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Main naluguru eppudu restaurant kellalanukunna pedda challenge endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela, one solution. All varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full must OG. Years nunchi okate promise. Mana Swadeshi ruchi, mana Swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant. Irving, Castle Hill, Frisco, Lava Mount, South Lake and many more. Swadeshi, because originals never fail.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమ్మర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
1: Yes, we are back. There's another Avinash to DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. So, ideal partner or partner to unna bucket list lu, lekapothe weird list lu, evana unnai funny wish list lu, anje manam maatladutunnam. Because Surya garu, Julia garu, after like literally 20 years,

కొంచెం ఒక 5-6 ఇయర్స్ చిన్న కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మేబీ అఫెక్ట్ నడవచ్చు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి కొన్ని చూస్తాను అనమాట. ఈరోజు మార్నింగ్ ఒక ఇంట్రెస్టింగ్ కపుల్ ని ఫౌండ్ అవుట్. వాళ్ళు ఏంటి అని అంటే ఈజ్ అ ఫిల్మ్ మేకర్, మనోడు తన గర్ల్ ఫ్రెండ్ తో స్విమ్మింగ్ పార్ట్నర్ తనతో ఉన్న విష్ లిస్ట్ అంటే మనోడికి అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయాలనుందండి. ఓకే, ఇన్ దాట్ లిటరల్లీ ఫ్రమ్ అ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ హై ఆల్టిట్యూడ్ దే డిడ్ యునో దాన్ని ఎట్లా చెప్పాలి పారాషూట్ జంపింగ్ చేశారు అదొకటి. అది కాకుండా ఇది కాకుండా మళ్ళీ స్కూబా డైవింగ్ చేశారు, ఇట్లా కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ చేశారనమాట. సో దట్స్ దేర్ విష్ లిస్ట్ ఆఫ్ టు బి లైక్ యూనో ఐడియల్ పార్ట్నర్ అండ్ లైక్ యూనో ఐ వాంట్ డూ దిస్ విత్ మై పార్ట్నర్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో అలాగా 20 ఏళ్ల తర్వాత రెండో మ్యారేజ్ అంటే రెండోసారి మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకోవడము లేకపోతే ఒక అడ్వెంచర్ ట్రిప్ చేయడము ఇలా మీ పార్ట్నర్తో మీరు చేద్దాం అనుకున్న ఎక్స్ట్రీమ్ వియర్డ్ యూనో అడ్వెంచర్ థింగో లేకపోతే క్యూట్ రొమాంటిక్ థింగో ఏదైనా ఉంటే సరదాగా కాల్ చేసి చెప్పండి. మా పర్సన్స్ నీకు ఎందుకే కాదండి పర్సనల్స్ అంటే చెప్పగలిగేవి కొంచెం బాగుండేవి. అంటే మా ఆయన నా కోసం పెళ్ళవక ముందు ఒక 25 లెటర్లు రాశాడు, అవి ఈ మధ్యన ఒక్క లెటర్ కూడా రాయట్లేదు తెలుసా. ఎప్పుడో ఎవరో సడన్ గా నా కోసం ఒక్క లెటర్ రాసి అలా సారీ చెప్పినా కూడా బాగుంటుంది అనిపిస్తుంది గొడవ అయిన తర్వాత. ఇలాంటివైనా చాలు క్యూట్ గా అనిపించే కొన్ని క్యూట్ మూమెంట్స్ చెప్పండి, మనం మాట్లాడుకుందాం. 9 7 2 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. అదే మా ఆనంద్ అయితే రూపా కోసం ఏం చేసింది తెలుసా, సారీ మా రూపా ఆనంద్ కోసం ఏం చేసింది తెలుసా, ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి కారు తీసుకుని అలా బయటకెళ్లి అర్ధరాత్రి పూజారి గారిని నిద్ర లేపి మరీ ఆశీర్వాదం తీసుకుని ఊరంతా తిరిగి ఛాయ్ తాగి వెనక్కి వచ్చారు తెలుసా. అది అలా ఉంటుంది క్యూట్ విష్ లిస్ట్ అంటే. అలా మీకేమో మీకు కూడా ఏమైనా ఉంటే చెప్పండి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే మాత్రం ఆనంద్ నుంచి మంచి పాట, దాని తర్వాత ఆర్యా నుంచి ఇంకో పాట, రెండు ఫీల్ ద లవ్ అనే మాటే చెప్తున్నాయి. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

కానీ ఏమాటమాట, నిజానికి రెండోసారి ఇలా పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ ని మామూలుగానే యూనో రెండోసారి పెళ్లి చేసుకోవడం కాన్సెప్ట్ ని అసలు ఒక రేంజ్ లో మామూలు చేసుకుంటేనే ఒక న్యూస్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఇన్ని ఛానల్స్ కి ఇంత ప్రపంచంలో తెలిసేలా ఒక రీలో ఇవన్నీ అప్లోడ్ చేయడం అనేది వెడ్డింగ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద బూస్ట్ కాదా అని అన్నారు ఇందాక చివరిగా ఫోన్ చేసి. వైల్ ద సాంగ్ ఇస్ ప్లేయింగ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్, నాకు నేను ఈ లాజిక్ రాగా, అంటే మామూలు ఒక్కసారి పెళ్లి చేసుకోవడానికి యూనో చాలా ఖర్చు పెట్టి చాలా టంటలు పడి జనాలు అందరూ అన్ని బ్యాక్ వచ్చి ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్న సమయంలోకి వచ్చేసారు కొంతమంది. లేదు కొంతమంది అసలు పెళ్లి చేసుకుంటే పత్తరాలు ఉంటే ఆ పత్తరాలు కూడా మాట్లాడుకోవాలి, ఆస్తులు అంతా అయిపోయినా కూడా పర్లేదు అని చెప్పి చేస్తున్నాడు ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఇదే ఒకటి ఆబ్వియస్లీ పెద్ద ఖర్చు అని అనుకుంటే రెండోసారి పెళ్లి చేసుకోవడం అనేది ఇంకా పెద్ద ఖర్చు అని షాక్ అయ్యాను నేను కూడా. ఇప్పుడు ఒక సడన్ గా వెడ్డింగ్ సీజన్ వాళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకోవాలంటేనో ఒక 2 లక్షలు 10 లక్షలు ఇచ్చారు అనుకుందా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెండోసారి పెళ్లికి ఇంకో 1 కోటి రూపాయలు చెప్తారేమో, బికాస్ అందరూ ఫైనాన్షియల్ సెటిల్డ్ ఉంటారు కదా, ఇన్ ఎవర్ నో. అదే కాకపోతే వీటన్నిటి మధ్యలో నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. అదేంటి అంటే, సూర్య గారు జ్యోతి గారు ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, దే డిడ్ గెట్ మ్యారీడ్ వెన్ దేవర్ లైక్ హ్యావింగ్ ఫ్లాప్స్. ఓకే, కంగవ ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళు ఇట్లాంటివి ఏం చేయలేదు. వెన్ వీరభద్రుడు బికేమ్ హిట్, వెన్ విశ్వనాథన్ బికేమ్ హిట్, వెన్ సీన్ నెక్స్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతున్నప్పుడు ఇద్దరు కెరియర్ మంచి డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు దే ఫెల్ట్ ఇట్స్ అ రైట్ మూమెంట్ అని నాకు అనిపించింది పర్సనలీ. అంటే ఒక పెళ్లి చేసుకున్న 20 ఏళ్ళైంది 25 ఏళ్ళైంది ఇవన్నీ కూడా కాదు, కానీ ఐ ఫీల్ దే ఆర్ ఆల్సో ఇన్ దట్ హ్యాపీ ప్లేస్ అండ్ కంఫర్టబుల్ ప్లేస్ టు అఫోర్డ్ సంథింగ్ లైక్ దట్ అండ్ దే డిడ్ దట్ అని చెప్పి నాకు అనిపించింది. బట్ ఏమంటామంటే, చిన్నప్పటి నుంచి ఆడపిల్లందరికీ పెళ్ళాక మీ ఆయన చేసుకుంటే అమ్మా, మీ ఆయన వచ్చాక చేయండి అమ్మా, మీ ఆయనతో చేయండి అమ్మా అని చెప్పి ఒక జనరేషన్ అందరినీ పెళ్ళి అంటే ఇలా ఉండాలి, అసలు అది వెరీటైల్ వెడ్డింగ్ లో ఉండాలి, ఒక రాకుమారుడు దాని నుంచి ఇలా గుర్ర మీద దిగాలి అని చెప్పి మొత్తం ఒక జనరేషన్ ఎడబెట్టారు. థ్యాంక్ఫుల్లీ కమింగ్ జనరేషన్ కూడా కొంత మారుతున్నారు, పెళ్లికి అంత ఖర్చు పెట్టద్దు, వీ వుడ్ లైక్ టు ట్రావెల్ ఆర్ వీ వుడ్ లైక్ టు స్పెండ్ ఆన్ అవర్ హౌసెస్, కొంచెం నెక్స్ట్ ట్రావెల్ చేసుకుందాం, కొంతమంది ఆలోచిస్తున్నారు. ఐ థింక్ ఇప్పుడు నిజంగా ఇలాంటి విషయాలు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే సస్తామండి బాబు. ఇప్పుడు నార్మల్ గా ఇండియాలో ఉన్న ట్యాక్స్లకే వాటికే కొంత అమౌంట్ సేవ్ చేయడానికి నువ్వు దాచుకున్న ట్యాక్స్, నువ్వు ఎక్స్పోర్ట్ చేసిన ట్యాక్స్, నువ్వు సంపాదించుకున్న ట్యాక్స్, నువ్వు తగ్గిన ట్యాక్స్, నువ్వు తిన్న ట్యాక్స్, అన్ని ట్యాక్స్లే. వీటన్నిటి మధ్యలో డబ్బులు దాచడం పెద్ద విషయం రాదంటే అదంతా తీసుకెళ్ళి ఒక వెడ్డింగ్ మీద ఒక ఈవెంట్ మీద ఖర్చు పెట్టాలంటే అందుకే జనాలందరూ ఎందుకు భయపడతారు కదా, సగం మంది పెళ్లి చేసుకోవడానికి ఇన్ని విషయాలు ఆలోచిస్తారు కాబట్టి చేసుకోవడానికి ఆలోచిస్తారు. పేరెంట్స్కి మేము అర్థం కావు, పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకున్నాడు.

అంటారు. అయిపోయిన తర్వాత రెంట్లు కట్టినప్పుడు సేవింగ్ చేసేవాడు ఖర్చు పెట్టుకున్నాడు అర్థమవుతుంది అనమాట, దోలు పెడుతుంది అనమాట. అదే విషయం. ఎనీవేస్ నా మనసుకి ఏమైంది, ఎందుకంటే మాట్లాడుతుంది, నేను ఫిగర్ అవుట్ చేస్తాను. బట్ మీన్ వైల్ మీరు చెప్పండి, అసలు ఈ పెళ్లి విషయంలో, బికాస్ టాపిక్ డైరెక్షన్ ఆల్రెడీ మారింది, సో పెళ్లి విషయంలో పెట్టే ఖర్చు ఏదైతే ఉందో, సో ప్రపంచంతో చూపించడానికి ఖర్చు పెడతారా, లేకపోతే ఎఫర్ట్ చేస్తున్నారు కాబట్టి పెడతారా, అది రిచ్లు కాబట్టి పెడుతున్నారా, వాట్ ఈస్ ద థాట్ బిహైండ్ ద స్పెండింగ్ బిహైండ్ ద మ్యారేజ్, ఎందుకంత ఎక్కువ ఖర్చు పెట్టడానికి రీజన్ ఏంటంటే. 9763619966 is my calling number. I am waiting for you only on Radio Surabhi 107.9 Jyoti Dallas, number one radio station, and the OG Telugu radio station of Dallas. Coming up with a beautiful track, Hrudayam Ekkada Undi.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Aslaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India chellipothe, New York lo ekkado koochoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
5: Amma, Saturday movie?
1: Mm-mm, Manabadi class.
5: Amma, old McDonald had a farm.
1: Uppu kappu rambu. Telugu paddhyam cheppu.
5: Uppu kappu rambu.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.సిలికాన్ఆంధ్ర.ఓఆర్.

Beautiful part in now, that Dharadhar Avinash 30 of W Morning Vibes and only on Radio Surabhi 107.9 Dallas, number one radio station. ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారి కామెడీ టైం చాలా ఫేమస్ అయిపోతుంది అని అనుకుంటే ఒక అడ్రస్ మాత్రం చాలా ఫేమస్ అయింది. ఎనీవేస్, కొన్ని పాత గాయాలు తలుచుకుంటే బాధ అవుతూ ఉంటుంది. అవన్నీ దాటి ఒక అద్దరిపోయే కామెడీ టైమింగ్ ఉన్న ఒక సినిమా ప్రభాస్ గారు ఈ రెండు సినిమాలు దాటిన తర్వాత, ఐ థింక్ స్పిరిట్ ఒకటి, దాని తర్వాత ఫౌజీ కూడా అయిపోయిన తర్వాత ఒక ఫన్ సినిమా ఈసారి మాత్రం కొంచెం పద్ధతిగా ప్లాన్డ్ గా హాయిగా ఈజీ బ్రీజీగా ఒక బుజ్జిగా లాగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నా. హోప్ఫుల్లీ దట్ షుడ్ హ్యాపెన్ అని చెప్పి చిన్న కోరిక చూద్దాం. ఎనీవేస్, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ఈ వారం కూడా కొన్ని చిన్న సినిమాలు లైనప్ లో ఉన్నాయి, థియేటర్కి వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ రేపే అందులో మా ఫ్రెండ్ ఒకతను లక్ష్మణ్ తీసుకెళ్ళి అండ్ కష్టపడి చాలా చాలా కష్టపడి సినిమా అంతా మౌండ్ చేసి మేడ్ ఇట్ హ్యాపెన్ అండ్ సీక్రెట్ సోల్జర్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ అది కాకుండా ఇంకొక ఫ్రెండ్ అంకిత్ యాక్టెడ్ ఇన్ ఫిల్మ్ మిస్సింగ్ మేఘనా అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఎక్కడ యూఎస్ లో థియేటర్స్ వీటన్నిటికీ ఇచ్చారో తెలియదు కానీ, బట్ స్టిల్ ఈ రెండు థియేటర్స్ రాబోతున్నాయి. అండ్ ఇది దాటిన తర్వాత సెప్టెంబర్ 24 ఏ సినిమా వస్తుందో నేను సెపరేట్ గా మీకు చెప్పక్కర్లేదు. బట్ యూనో కొత్త పిల్లల్ని ఫ్రెండ్స్ ని ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని నేను కూడా కోరుకుంటుంటూ సీక్రెట్ సోల్జర్ అనే మూవీ నుంచి ఒక పాట యాక్చువల్లీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఐ ట్రై క్లియింగ్ దట్ సాంగ్, దాని తర్వాత ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ లైన్ అప్ చేశాను. వింటున్నారండి రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. హలో సిస్టర్ అండ్ బ్రదర్, ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్.

దే దరాదర్ అవినాష్ తో డిఓడబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో పారడైజ్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ అవడం కాదు, కిక్ రాకెట్ అయిపోయాయని చెప్పి నాకు అర్థమైపోయింది. అండ్ ఒక పక్కన ప్యారల్ గా ఇంటర్వ్యూస్ రిలీజ్ చేస్తున్నారు, ఇంకో పక్క ప్యారల్ గా నాని గారు చెన్నైకి వెళ్ళారు. ఓకే, సో చెన్నైకి వెళ్ళి హౌ ఈజ్ ద పారడైజ్ ఎక్స్పీరియన్స్ అని దాని గురించి మాట చెప్పారు అనమాట. ఏంటి అని అంటే, సో ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోలిస్తే ఇది మాత్రం చాలా టైరింగ్ ఫిలిం దట్ ఐ డిడ్ అని చెప్పి చెప్పారు అనమాట. అంటే ఫిజికల్లీ చాలా చాలా చాలా టైరింగ్. దానికి యాడ్ ఆన్ ఇంటర్వ్యూలో అని చెప్పిన ఒక మాట చెప్పాలి, జత చేయాలి అని అంటే, సో బేసిక్ ఒక టేక్ చేసిన తర్వాత శ్రీకాంత్ దగ్గరకు వస్తారట డైరెక్టర్ గారు. వచ్చి అన్న ఈ నాలుగు లైన్లు ఉన్నాయి కదన్న, ఈ ఫస్ట్ లైన్ లో ఇది బాగుందన్న, ఇందులో ఉన్న ఇది ఇలాగ ఉంచుతామన్నా, సెకండ్ లైన్ లో ఉన్న ఎమోషన్ ఫస్ట్ తీసుకొచ్చారు కదా లాస్ట్ తీసుకొద్దామన్నా, అండ్ లాస్ట్ లైన్ లో ఉన్న అది ఇంటెన్సిటీ ఉంది కదా ఇంటెన్సిటీ కొంచెం డ్రాప్ చేసి వాల్యూమ్ ఒక 33% పెంచుదామన్నా ఇలా చెప్తారంట. సో ఇదే అన్న, ఇది తప్పితే మిగతా ఓకే అన్న అని చెప్పి చెప్తారట. సో నాన్నగారు ఎట్లా అర్థం చేసుకున్నారంటే, సో డెఫినెట్లీ మనోడు ఇప్పుడు చేసిన దానికన్నా చాలా చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అదైతే ఫస్ట్ షూర్. సో యాజ్ ఇట్ ఈస్ మనోడు చెప్పిన మనీ పక్కన పెట్టి ఇంకొక టేక్ దీనికన్నా బెటర్ గా ఇవ్వడానికి ట్రై చేస్తారట. అలా ట్రై చేసిన టేక్ అయితే ఓకే చేసేవాడ. సో మ్యాటర్ ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ హీ హ్యాడ్, ఈ క్రాక్డ్ సమ్ వే టు గెట్ ద యునో యాక్టింగ్ అవుట్ ఆఫ్ యాక్టర్స్ అండ్ దిస్ వే

దిస్ ఇస్ వే ఆఫ్ టెల్లింగ్, బట్ మరీ 33% ఇవన్నీ ఎగ్జాక్ట్ గా ల్యాండ్ చేయలేదు కానీ ఉన్న టెక్ అయినా బెటర్ టెక్ అయితే చేయడానికి ట్రై చేస్తాం. అండ్ దట్స్ ఇస్ వే ఆఫ్ టెల్లింగ్ అని చెప్పారు అన్నమాట. సో అహెడ్ ఆఫ్ ప్యారడైజ్, ప్యారడైజ్ రిలీజ్ కొన్ని టిడ్బిట్స్ అలా అప్పుడప్పుడు లైట్ గా అలా చెవిలో వేస్తూ ఉంటాను, మీరు వింటూ ముందుకెళ్ళిపోండి. అండ్ అద్దరిపై పాట కమింగ్ ఆఫ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. ఎస్, యాలు యాలాలు అనే పాట ఫ్రమ్ ద మూవీ ఇరుముడి September 18th న నెట్ఫ్లిక్స్ లోకి వస్తుంది. నేను కూడా థియేటర్ లో మిస్ అయ్యాను యాక్చువల్లీ. ఇంతమందికి చెప్పే కదా, కొన్ని వారాలు కుదరలేదండి, నేను కూడా థియేటర్కి వెళ్ళలేకపోయాను అని చెప్పాను కదా. అలా వెళ్లి చూడలేకపోయిన సినిమా అది. ఇట్స్ ఇరుముడి. వింటున్నానండి రేడియో సురభి 107.9 3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
9: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినా.
10: నువ్వు
9: మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా,
1: చెప్పనే లేదు,
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనేలేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
1: డెకోయిట్ నుంచి మంచి పాట విన్నాం రూబర్ రూమ్. బీమ్స్ గారి మెలడీస్ భలే ఉంటాయి మాస్టర్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ దమ్ అలాట్. డే ధనధర వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ లో డాలస్ ఉంటున్నారు. ఇంకొక హాట్ హాట్ హాటో హాట్ విషయం ఏంటి అని అంటే, సో అక్టోబర్ కూడా జామ్ ప్యాక్డ్ విత్ రిలీజెస్. ఎస్, సో ఒక్కసారి నాన్నగారు పారడైజ్ రిలీజ్ అయిన వారంలోనే ఆదర్శ కుటుంబం అని చెప్పి వెంకటేష్ గారి సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయిపోతుంది. అండ్ దాంతోపాటు అక్టోబర్ 9th టెంటేటివ్ డేట్ మీరు హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ అన్న సాంగ్ అన్నారు, ఆ సినిమా పేరు ఇట్లా అర్జున, టీజర్ నేను కొంచెం ముందే చూసా బాగుంది. సో ఆ సినిమా కూడా అక్టోబర్ 9th రిలీజ్ అవుతుందంట వితిన్ అ వీక్ గ్యాప్. అండ్ యా వితిన్ అ వీక్ గ్యాప్ రణబాలి, బట్ అక్టోబర్ 23rd కి మాత్రం ఒక చిన్న మేబీ స్పిరిటో ఫౌజీ రిలేటెడ్ ఒక అప్డేట్ అయినా ఇస్తారేమో అని కోరుకుంటున్నా. యాజ్ ఆఫ్ నో డిస్కషన్ ప్రకారం ఫౌజీ మాత్రం డిసెంబర్ కి రావట్లేదు. దానివల్ల చాలా చిన్న సినిమాలు ఎలైన్ అవుతున్నాయి రిలీజ్ అవ్వడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అది సంగతి, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ దిస్ మూమెంట్. మరి నేను మాత్రం మొన్న రిలీజ్ చేసిన ఆదర్శ కుటుంబం టీజర్ చూసిన తర్వాత కొంతమంది అన్నారు, అంటే అనిల్ రావిపూడి గారి సినిమాలు యాక్ట్ చేసి వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా నాకు చూస్తుంటే అనిల్ రావిపూడి గారి సినిమా గుర్తొస్తుంది అని చెప్పి, బట్ సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ్ గారి రైటింగే గుర్తుండాలని, దాని గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవాలని బలంగా కోరుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే మ్యాన్ కమాన్, ఎంత కాదనుకున్నా సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఫ్యామిలీ సినిమాలు అంటే గుర్తొచ్చింది ఆయన. మధ్యలో అనిల్ రావిపూడి గారి సినిమాలు బాగా హైలైట్ అయ్యాయని, అసలు ఫ్యామిలీ సినిమాలు స్టార్ట్ చేసి ఒక మాసినీ క్లాస్ ని రెండు మిక్స్ చేసి జనాల దగ్గర చేసిన ఆయనే కాపీ కొట్టినారంటే అది ఎంతవరకు న్యాయం అని నాకు అనిపించింది. ఐ డెంట్ ఫీల్ రైట్. ఎనీవేస్, ఆ విషయాలను పక్కన పెడితే రెండు మంచి పాటలు కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ, ఒకటి పెద్ది ఇంకోటి ఇడుపు కాగితం అని చెప్పి ప్రియదర్శి గారి మూవీ నవంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంటే, ఇది కూడా మనీ లైన్ బెల్ అని మాస్టర్ చూద్దాం. ఎక్సీ ఇప్పుడైతే మాత్రం మంచి పాట వచ్చేస్తుంది, వింటనే ఉండండి రేడియో సురభి 107.9 3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం ఫ్రమ్ ద మూవీ ఇడుపు కాగితం. యాక్చువల్లీ చాలా చాలా చాలా బాగుంది పాట. సురేష్ బుబ్బిలి గారి కాంపోజిషన్ లో విన్నాం ఈ పాట. అండ్ యా, సో ఈ వీకెండ్ మాత్రం రేపు రాఘమయ్యర్ గారి సినిమా కూడా ఒకటి రిలీజ్ అవుతుంది. రాఘమయ్యర్ అంటే సినిమా బండి సినిమాలో నా స్వరమంజది అని చెప్పి డైలాగ్ చెప్పారు. ఇన్ఫాక్ట్ కేడాపాలలో కూడా కనిపించారు. అండ్ ఒక ఇంపార్టెంట్ రోల్ అంటే ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఉండే ఆర్దల్ కు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్ చేశారు. శివరపల్లి అనే వెబ్ సిరీస్ చేశారు. ఎస్, ఆ రాఘమయ్యర్ గారి సినిమా అనుమాన పక్షి అని చెప్పి అది కూడా రేపు థియేటర్స్ లో రాబోతుంది అనమాట. సో నా ముందు బాధ్యతగా కమింగ్ అప్ రెండు పాటలు కుదిరితే ఆయన పాటలు ప్లే చేయడం ట్రై చేస్తా. అండ్ ఈ వారం అయితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకునే వాళ్ళకి డెబ్యూటాంట్స్ ఆర్ కొత్త వాళ్ళు ఆర్ అప్కమింగ్ వాళ్ళ సినిమాలు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ పెద్ద సినిమాకి వెళ్ళినప్పుడు రకరకాల ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. కొన్నిసార్లు మీట్ అవుతాయా మీట్ అవ్వా ఇవన్నీ కన్ఫ్యూషన్లు ఉంటాయి. బట్ ఒకవేళ ఇవన్నీ దాటి ఒక బ్రేక్ ఇవ్వాలి అని అనుకుంటే వెళ్ళిపోండి, బ్రేక్ ఇచ్చేయండి. కమింగ్ అప్ మాత్రం రాఘమయ్యర్ గారి మూవీ నుంచి ఒక ఫస్ట్ ఒక పాట ప్లాన్ చేద్దాం. దాని తర్వాత ఏ పాట వస్తుంది అనేది మీ ఊహలకే వదిలిస్తుంది. కమింగ్ అప్ కేడాపాల నుంచి నా ఫేవరెట్ పాట ఒకటి వివేక్ సాగర్ గారి కంపోజిషన్ లో మామూలు ఉండదు అద్దరిపోద్ది వినండి. ఓకే, రేడియో సర్బీ 107.9 శ్రీ డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ వింటున్నారు. రేడియో సర్బీ సౌండ్స్ లైక్ ఓ

పడి ఏడపెట్టి గెలక్కడా లేని తోసు పెట్టి సగడుకు కాకూడ పెట్టి మనుషులనే భయపెట్టి చుప్పగాడట సైంటిస్టు సెంచు సైంటిస్టు సంతుకుంటే తోలేషు అప్పుక.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 PM, only on 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అ కాన్సెప్ట్. నూరూరు నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే.
7: శ్రోతలందరికి నమస్కారం. రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సాంగ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తూ వారి చిత్రాల్లోని ఎన్నో చక్కటి పాటలతో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ వ్యాఖ్యాత వాణి ఉప్పులా. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రముఖులు నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నాము.

పేరు శాంతకుమారి చిత్ర గారు. కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రం అంటే ప్రస్తుత తిరువనంతపురం నగరంలో జులై 27 1963లో శ్రీకృష్ణన్ నాయర్ మరియు శ్రీమతి శాంతకుమారి గర్ల దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి కృష్ణన్ నాయర్ గారు పాఠశాల ఉపాధ్యాయులు మరియు వారి ముగ్గురు పిల్లలకి సంగీతాన్ని కూడా నేర్పించేవారట. తల్లి శాంతకుమారి గారు కూడా సంగీత ఉపాధ్యాయురాలు. చిత్రగారు తన పాఠశాల విద్యను తిరువనంతపురంలోని కాటన్ హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. సంగీతంలో తన ప్రతిభను ముందుగా పాఠశాల ఉపాధ్యాయులే గుర్తించారని ఆవిడ చెప్తుంటారు. ప్రియమైన నీకు చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళ నుండి జాలువరగా శివశంకర్ గారి స్వరకల్పనలో

సంగీతంలో కేరళ విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. చిత్ర గారు 1978-1984 కాలంలో భారత ప్రభుత్వం నుంచే నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ కోసం కూడా ఎంపికయ్యారు. 1979 ఎంజి రాధాకృష్ణన్ గారి ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయబడ్డారు. ఆనంద్ చిత్రం నుండి రాధాకృష్ణ గారి సంగీతంలో హరిహరన్ గారు చిత్ర గారు పాడిన ఈ వేటూరు గారి గీతాన్ని ఇప్పుడు విన్నాము.

చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా మణిశర్మ గారి స్వరకల్పనలో చిత్ర గారు బాలు గారు పాడిన ఈ పాట మీకోసం.

వారు చలన చిత్రాలు మరియు ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాటలు పాడారు. భారతదేశంలో మరియు విదేశాలలో కెజే యేసుదాస్ గారితో ప్రత్యక్ష సంగీత కచేరీలు కూడా చేశారు. బొంబాయి రవి గారు స్వరపరిచిన నఖక్షత్రంగల్ అనే చిత్రంలోని పాటకు ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందించింది. మలయాళంలో చిత్ర గారు ఎక్కువగా యుగళ గీతాలు కెజే యేసుదాస్ గారు మరియు ఎంజి శ్రీకుమార్ గారులతో పాడారు. రాజా చిత్రం నుండి ఎస్ఏ రాజకుమార్ గారి స్వరకల్పనలో చిత్ర గారు పాడిన ఈ సిరివెన్నెల వారి పాట ఇప్పుడు విందాము.

0: మలయాళంలో చిత్ర గారు ఎక్కువ పాటలు పాడినా, తెలుగులో మొట్టమొదటిసారిగా చిత్ర గారు పాడిన పాట ఇళయరాజా గారు స్వరపరిచిన తమిళ చిత్రం సింధు భైరవి యొక్క డబ్బింగ్ వర్షన్. అది పాడలేను పల్లవైనా అనే పాట. అదే పాట సింధు భైరవి చిత్రం నుండి సత్యమూర్తి గారి కళ నుండి జాలువారగా ఇళయరాజా గారి స్వరకల్పనలో చిత్ర గారు పాడిన ఈ పాట ఇప్పుడు మనం విందాము.
1: పాడలేను పల్లవైన భాసరాని దానను వెయ్యలేను.
2: హలో జాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి, రేడియో సురభి. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
7: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్ లో మనీ ఫ్రమ్ బ్యాంకూర్ కార్యక్రమంలో నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. డబ్బింగ్ వర్షన్ కాకుండా కె చక్రవర్తి గారు స్వరపరిచిన విజృంభణ అనే తెలుగు చిత్రంలో ఆవిడ మొట్టమొదటి తెలుగు పాట పాడారు. గీతాంజలి చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీతంలో వేటూరి గారు రచించిన ఈ చిత్రా గారు పాడిన పాట ఇప్పుడు విందాము.

గీతాంజలి, ఘర్షణ చిత్రాలు విజయవంతం అవడంతో ఆ తర్వాత తెలుగులో చాలా మంది స్వరకర్తలతో చిత్రగారు పాటలు పాడారు. తెలుగులో చెప్పుకోదగ్గ గాయనిగా కూడా గుర్తింపు పొందారు. 1990లలో దాదాపు అన్ని చిత్రాలలో ఆవిడ పాటలు పాడారు. ఘర్షణ చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో, రాజశ్రీ గారి కళ నుండి చాలువారగా చిత్రగారు పాడిన ఈ పాట మీకోసం.

1990 దాదాపు అన్ని చిత్రాలలో పాటలు పాడి ప్రఖ్యాత తెలుగు గాయనిగా గుర్తింపు పొందారు చిత్రకారు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి కలికి చిలకల కొలికి పాటగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన మొట్టమొదటి నంది అవార్డును చిత్రగారు అందుకున్నారు. అదే పాట ఇప్పుడు మనం విందాం.

ఇప్పుడు మనం వినబోయే తర్వాతి పాట మాతృదేవో భవ చిత్రం నుండి వేటూరి గారి కళ నుండి చాలువారిన మరో ఆణిముత్యం కాగా స్వరకర్త హీరవాణి గారి సంగీత దర్శకత్వంలో అద్భుతంగా పాడారు చిత్రగారు. అదే పాట విందాము.

దువ్వాడ జగన్నాథన్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సాహితీ రచించగా చిత్ర గారు కార్తీక్ గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

2009లో పింగై ఇంటర్నేషనల్ రివర్ ఫెస్టివల్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తూ చైనా ప్రభుత్వంచే గౌరవించబడిన మొదటి భారతీయ కళాకారిణి చిత్రగారు. లతా మంగేష్కర్ గారిని మినహాయించి 2001లో లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన భారతదేశం నుండి రెండవ మహిళా నేపథ్య గాయనిగా మిగిలిపోయారు. ఆమె అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి చాలా ప్రశంసలను అందుకున్నారు. ఆవిడ పాడిన బాంబే చిత్రంలోని పాట యునైటెడ్ కింగ్డమ్ ద గార్డియన్ యొక్క చనిపోయే ముందు ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన 1000 పాటల జాబితాలో చేర్చబడింది. అదే పాట ఇప్పుడు మనం విందాం.

0: వాడుకునే సూత్రాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. 1993లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన అబ్బాయి గారు చిత్రం తమిళంలో భారతీయ రాజా గారు నటించి నిర్మించిన ఎంగ చిన్న రాజా చిత్రాన్ని తెలుగులో ఈవీవి సత్యనారాయణ గారు నిర్మించిన చిత్రం. వెంకటేష్, మీనా గారు జంటగా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్ గారు నటన అందరినీ ఆకట్టుకుంది. హీరవాణి గారి సంగీతంలో బాలు గారు, చిత్ర గారు పాడిన ఈ భువన చంద్ర గారి గీతం మనం వినబోయే తర్వాతి గీతం.

సినిమా చిత్రం నుండి ఆచార్య ఆత్రేయ గారి కళ్ళ నుండి జాలి వారగా బాలు గారు చిత్ర గారు పాడిన ఈ ఇళయరాజా గారి అద్భుత సృష్టి ఇప్పుడు విందాము.

గారు శ్రీదేవి గారు జంటగా నటించిన క్షణ క్షణం చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో హీరమణి గారి సంగీతంలో బాలు గారు చిత్ర గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

క్రిందాం రాజ్ చిత్రంలో మహేష్ గారు స్వరకర్తగా చేస్తున్న సమయంలో హఠాత్తుగా మహేష్ గారికి ఆరోగ్యం క్షీణించడం వల్ల నిర్మాతల కోరిక మేరకు మణిశర్మ గారు స్వరకల్పన చేశారట. మణిశర్మ గారు స్వరకల్పనలో సిరివెన్నెల గారి సాహిత్యంలో బాలు గారు చిత్ర గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

జీవన్ చిత్రం నుండి చంద్రబోస్ గారు రచించిన మనం వినబోయే ఈ పాటని కీరవాణి గారి బాణిలో, బాలు గారు మరియు చిత్ర గారి వాణిలో విందాము.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. భైరవ ద్వీపం చిత్రం నుండి సింగీతం శ్రీనివాసరావు గారి కళ్ళ నుండి జానవారగా మాధవపెద్ది సురేష్ గారి స్వరకల్పనలో చిత్రా గారు పాడిన ఈ వసంత గానం మీకోసం.

0: దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా ఏంటి?
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: మటన్ కూర తినాలండి.
5: చందు మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ వస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
8: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: పౌర్ణమి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా బాలుగారు, చిత్ర గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

రౌడీ అల్లుడు చిత్రం నుండి వేటూరు గారి రచనలో, బప్పి లహరి గారి సంగీత సారథ్యంలో బాలు గారు చిత్ర గారు పాడిన ఈ పాట మీకోసం.

అల్లుడి మొగుడు చిత్రం నుండి హీరవాణి గారి సంగీత సారథ్యంలో బాలు గారు చిత్ర గారు పాడిన ఈ సిరివెన్నెల గారి గీతం మీకోసం.

చింతామహుడి భక్తిరస ప్రధానమైన అన్నమయ్య చిత్రం నుండి హీరవాణి గారి స్వరకల్పనలో బాలుగారు చిత్ర గారు పాడిన ఈ అన్నమయ్య కృతి ఇప్పుడు విందాము.

వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డిగ్రీ. అమెరికాలో తెలుగునిస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. వెంకటేష్ గారు రేవతి గారి సరసన నటించి ఘన విజయాన్ని సాధించిన ప్రేమ చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీతానికి ఆత్రేయ గారి రచనలో బాలుగారు చిత్ర గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 PM.
7: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు త్రిషాల మధ్య చిత్రీకరించిన వర్షం చిత్రం ప్రభాస్ కి 3వ చిత్రమే అయినప్పటికీ 3 నంది పురస్కారాలు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న ఈ చిత్రం 200 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం, 79 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుని కనక వర్షం కురిపించింది. అదే చిత్రం నుండి చిత్రగారు పాడిన ఈ సిరివెన్నెల గారి గీతం మీకోసం.

1988లో వెంకటేష్ సుహాసిని గారి జంటగా నటించిన వారసుడు వచ్చాడు చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీతంలో వేటూరి గారు రచించగా బాలు గారు చిత్ర గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాతి పాట.

1991లో విడుదలైన కూలీ నెంబర్ 1 చిత్రం ఘన విజయం సాధించి విక్టరీ వెంకటేష్ గారికి చక్కటి పేరు తెచ్చిపెట్టిన చిత్రం. కూలీగా సహజంగా నటించిన వెంకటేష్ గారు ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ఇళయరాజా గారి సంగీతంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా బాలు గారు చిత్ర గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో నేపథ్య గాయని శ్రీమతి చిత్ర గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర గారు నేపథ్య గాయని మరియు కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఆవిడ వివిధ భారతీయ భాషల్లో పాటమే కాకుండా మలై, లాటిన్, అరబిక్, సింహళీస్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లో కూడా కలుపుకుని 30,000 పైచలకు పాటలను పాడారు. ఆవిడ ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, హంసలేఖ గారు, ఎంఎం కీరవాణి గారి స్వరకల్పనలో అనేక పాటలు పాడారు. నేనున్నాను చిత్రం నుండి కీరవాణి గారి స్వరకల్పనలో చిత్ర గారు పాడిన ఈ సిరివెన్నెల గారి గీతాన్ని ఇప్పుడు విందాము.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthondi Project W, Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
11: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
10: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
11: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
10: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్ర నుండి చంద్రబోస్ గారి కళ నుండి జాలవారగా హీరవాణి గారి సంగీతంలో చిత్రగారు పాడిన ఈ ఆశా గీతాన్ని హైదరాబాద్ లోని దిల్షుక్ నగర్ లోని ఒక బ్లైండ్ స్కూల్లో ఈ పాటని ప్రతిరోజు ప్రార్థనా గీతంగా పాడతారట. అదే పాట ఇప్పుడు మనం విందాము.

చిత్ర గారు 2001లో లండన్ లోని ప్రపంచంలోని ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ ద్వారా ఆమె గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియాగా పేర్కొనబడింది. మరియు 2016లో రేడియో మిర్చి టైమ్స్ గ్రూప్ ద్వారా మెలడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా, 2003లో యునైటెడ్ కింగ్డమ్ లోని హౌస్ ఆఫ్ కామర్స్ లో బ్రిటిష్ పార్లమెంట్ సత్కరించిన మొదటి భారతీయ మహిళగా, 2018లో భారత రాష్ట్రపతిచే ప్రథమ మహిళ అనే బిరుదుతో ఆమెను సత్కరించారు. భారతదేశ ప్రజలు ఆమెని లిటిల్ నైటింగేల్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ముద్దుగా పిలుచుకుంటారు. నువ్వే కావాలి చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచించగా కోటి గారి స్వరకల్పనలో చిత్ర గారు అద్భుతంగా పాడిన ఈ పాట మీకు

చిత్రగారు 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, 16 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 11 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 4 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 3 కర్ణాటక స్టేట్ వంటి 6 రాష్ట్రాల నుండి 36 విభిన్న రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఫిల్మ్ అవార్డ్, ఒరిస్సా స్టేట్ ఫిల్మ్ అవార్డ్, వెస్ట్ బెంగాల్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, భారతీయ సంగీత సౌభ్రాతృత్వానికి ఆమె చేసిన విలువైన సేవలకు గాను ఆమెను 2021లో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మభూషణ్ మరియు 2005లో పద్మశ్రీ లభించాయి. గాయం చిత్రంలో స్వరకర్త శ్రీగారి స్వరకల్పనలో సిరివెన్నెల గారు రచించిన ఈ చిత్రగారు పాడిన పాట ఇప్పుడు విందాము.

నేపథ్య గాయని మరియు కర్ణాటక సంగీత విద్వాంసురాలైన చిత్ర గారు మనందరికీ వారి స్వర మాధుర్యం ఇలాగే పంచి ఇవ్వడంతో పాటు మరిన్ని పురస్కారాలను చేపట్టాలని రేడియో సురభి ద్వారా ఆశిద్దాము. ఇది నేపథ్య గాయని శ్రీమతి చిత్ర గారిని గురించిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో కలుద్దాము. అంతవరకు సెలవు మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ధన్యవాదాలు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: రేడియో సురభి శ్రోతలందరికీ నమస్కారం. రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో మనీ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తూ వారి చిత్రాల్లోని ఎన్నో చక్కటి పాటలతో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రముఖులు నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 1 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arugyame, Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arugyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్, అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్.

0: వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఎ బ్యూటిఫుల్ స్టోరీతో వచ్చేసింది మీ ప్రణవి. ఒకనొక ఊర్లో అర్జున్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి ఫోన్స్ అంటే చాలా ఇష్టం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ లోనే ఉండేవాడు. ఒకరోజు అతని తండ్రి ఇలా అడిగాడు, రే బాబు 5 నిమిషాలు నాతో కూర్చుంటావా? 1 నిమిషం నానా, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ప్లీజ్ అని చెప్పాడు. ఆ మాటకి తండ్రి మౌనంగా వెళ్ళిపోయాడు. మళ్లీ మరుసటి రోజు వచ్చాడు. రే అలా బయటికెళ్లి టీ తాగుదాం రారా అని అడిగాడు. ఇప్పుడా? తర్వాత వెళ్దాం నానా అని మళ్లీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అలా కొన్ని రోజుల తర్వాత అర్జున్ కి తండ్రి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. బాబు, నీతో మాట్లాడాలని చాలా ఆశగా ఉంది, కానీ ఇప్పుడు నాకు సమయం లేదు అంతే. ఆ మెసేజ్ చూసిన వెంటనే అర్జున్ షాక్ వెళ్ళిపోయాడు. ఏంటి, అసలు ఎందుకు ఇలా మెసేజ్ పెట్టాడు నానా అంటూ కాల్ చేసి, నానా మీరు ఎక్కడున్నారని అడిగాడు. వెంటనే రిప్లై వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నాను రా, డాక్టర్ నాకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది అని చెప్పాడు అని ఆ మాట చెప్పాడు. వెంటనే అర్జున్ ఫోన్ పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నను చూడడానికి వెళ్లాడు. తండ్రి మంచం మీద కూర్చొని ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఏరా, ఇప్పుడు నీ ఫోన్ కి టైం ఉందా అని. ఆ మాటకి అర్జున్ కంటి నిండా నీళ్లు ఒక్కసారిగా వచ్చేసాయి. వెంటనే మళ్ళీ వాళ్ళ నాన్నని కోగిలించుకొని పెద్దగా ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది, మనం మెకానికల్ లైఫ్ లో ఉంటున్నా కొంచెం మన మనసుకు సంబంధించిన వాళ్లతో మన రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వాలి. స్క్రీన్ కి ఇచ్చే సమయం తగ్గించుకొని మన బంధాలకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తే అవి మళ్లీ మనం కావాలి అనుకున్న సమయానికి తీసుకెళ్లలేకపోవచ్చు, కానీ ఉన్న సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం వాళ్ళతో గడపాలి. వింటూనే ఉండండి మీ రేడియో సురభి 107.
1: హలో డాలస్, వి ఆర్ ది అండిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో

Adi Gadi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీచిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్చామి కవా పరోటా.
8: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
9: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugu
10: nestam. You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్దియర్, క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ జస్ట్ వన్ స్టాప్.

0: అమ్మాయితో అబ్బాయి కలి కాలం.
1: ఓ ఏ కాలం?
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఆగవయ్యా, ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట.
2: పదంగి రామ్ గారు.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దోశ మీద కూడా ఇటు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి వెనీ టిక్కా విత్ ఆమ్కి కబాబ్ పరాఠా.
8: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పుంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
9: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
10: పిచ్చి చందు.

0: స్వదేశమే ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ టాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చుని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. or write to support at mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ. When we respect the community supports us.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ ఆర్టీటీ ఈ దోశ, మీ దూడ ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలీ, ఇసిబెల్లా బా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంజలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఎందుకు రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
8: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
9: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party aa leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Boring long drives ki, tiring workouts ki, workout solution. Radio Surabhi, America lo telugu nestam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
11: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
12: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
13: నేను మీ 4వ సింహం సాయి కుమార్.
14: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
8: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాణగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics taka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste. Yes.
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3.
7: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుడిని ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుడిని అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.

Hi, hello, good evening. How is everybody? Happy Thursday. ఇవాళ గురువారం సెప్టెంబర్ 17 తారీఖు స్టూడియోలో టైం 4:38. నేను రాజేశ్వరి మీతో మాట్లాడటానికి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఆల్ బి విత్ యూ టిల్ 7 PM. ఎలా ఉన్నారందరూ? వీక్ ఎలా గడిచింది? వీకెండ్ ఏమంటుంది? హౌ ఇస్ ఇట్ లుకింగ్? ఎనీ బిగ్ ప్లాన్?

లెట్స్ గెట్ గోయింగ్. మంచి మంచి పాటలు విందాం, కొన్ని అప్పటివి కొన్ని ఇప్పటివి అని మిక్స్ చేసి విందాం. పాతవే బట్ రెట్రోనే, కానీ నాట్ ది లేటెస్ట్ వన్స్ బట్ డెఫినెట్లీ ఒక ఒక టైం ఫ్రేమ్ నుంచి. సో ఐఎమ్ థింకింగ్ నాట్ బియాండ్ 2000 అని అనుకుంటున్నాను. బట్ ఇఫ్ యూ వాంట్ లిసన్ టు సంథింగ్ డెఫినెట్లీ కాల్ చేయండి 9726361966. దిస్ ఇస్ డ్రైవ్ టైమ్ అండ్ సో ఇట్ ఇస్ యువర్ టైమ్. సో ఈ పాట ఫస్ట్ మనము బృందావనం సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ పాట విన్నాము. దాని తర్వాత ఏక్ నిరంజన్ సినిమా నుంచి మణిశర్మ సంగీతంలో మన అవ్వ వెరీ ఓన్ హేమచంద్ర పాడిన ఈ పాట మీ అందరి కోసం.

Okay, and welcome back to Surabhi Detour. So, yem cinema lo release ayini, yem avabuthunayi, what are you expecting, what are you waiting for? And what is your expectation ee weekend jaragaboye mana chaala mandiki chaala chaala ishtamaina Shreya Ghoshal music concert meeda, what is your expectation? And inka enti jarugutundi life lo, let's talk. బోలే టాపిక్స్ ఉన్నాయి నిజంగా మాట్లాడుకోవడానికి, ఒకటి కాదు రెండు కాదు, సో మెనీ థింగ్స్ టు టాక్. బట్ వన్ వే ట్రాఫిక్ లాగా నేను మాట్లాడితే మీరు వినడమే కాకుండా ఐ వాంట్ యూ ఆల్సో టు పార్టిసిపేట్. సో మీరు కూడా వచ్చి కాల్ చేసి మాట్లాడితే బాగుంటుంది, వచ్చి మాట్లాడితే కూడా బాగానే ఉంటుంది, బట్ కాల్ చేసి మాట్లాడితే విల్ కెన్ హ్యావ్ అ గుడ్ ఇంటరాక్షన్. అండ్ విద్యా గారు, మీరు అడిగిన పాట చాలా రోజులైంది సినిమా నుంచి నేను ఈ పాట విని వినిపించి కూడా. అయితే ఏం చేద్దామంటే పాట వేస్తాను, సినిమా పేరు నేను చెప్పను. ఇంతకు ముందు కొత్త బంగారు ఐడి వెయిట్, ఇంతకు ముందు ఏక్ నిరంజన్ పాట విన్నాం, ఇప్పుడు పోయేది కొత్త లోకం. ఏం లోకం? కాల్ చేసి చెప్పండి 972-636-1966. విద్యాగారు మీకోసం పాట.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. ద నెక్స్ట్ రిక్వెస్ట్ ఇవాళ చాలా చాలా బాగుంది. ఇట్ స్టార్టెడ్ వెరీ బ్యూటిఫుల్లీ బికాస్ అన్ని మీ రిక్వెస్ట్ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి ఐ లవ్ టు కంటిన్యూ దిస్ వేవ్. కీప్ దెమ్ కమింగ్, కీప్ దెమ్ రోలింగ్. మీరు ఏ పాట వినాలనుకుంటే ఆ పాట వినిపించడం ఇవాళ సాయంకాలం. ఇవాళ సాయంకాలం అంటే ప్రతిరోజు సాయంకాలం డ్రైవ్ టైంలో మాకు అనవాయితీ కాబట్టి కాల్ చేయండి. Tell me what you are feeling like it. What's the vibe like? Okay, so Run for Telugu. సిలికానంద్ర మనబడీస్ ఇనిషియేటివ్ ఈ వీకెండ్ జరగబోతోంది. ఇది ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్. మీరు వాక్ చేయొచ్చు, జాగ్ చేయొచ్చు, ఆర్ రన్ కూడా చేయొచ్చు, ఏదైనా సరే. ఆల్ దేర్ సెయింగ్ ఇస్ 3, 2, 1 గెట్స్ ఎట్ గో, బట్ దిస్ టైమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. And Silicon Andhra Manabadi is presenting this Run for Telugu, a 5K walk and run open to everybody. September 20th tariku adivaram poddunna 7 gantlaki Heritage Park Flower Mound lo unna Heritage Park lo start avutundi. All ages are welcome, entry is free, registered participants ki free t-shirt and refreshments kuda istunnaru. Although deeniki entry free aina sare registration is a must anamata. So manabadi.me/run4Telugu ani meeru ఆ లింక్ వెళ్తే యూ విల్ బి ఏబుల్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. అండ్ సీజన్ ఇస్ హియర్. వినాయక చవితి అయిపోయింది. అఫ్ కోర్స్ ఇంకా వినాయకుడి 11 రోజుల ఈ పండగ కొనసాగుతూ ఉండగానే మనం దసరాకి ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోతాం కాబట్టి డాలస్ ఇస్ డెఫినెట్లీ గెటింగ్ రెడీ. ద బిగ్ ఈవెంట్ ఇస్ కమింగ్ టు డాలస్. టీ ప్యాడ్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ మీ అందరికీ తెలిసినట్టుగానే ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన బతుకమ్మ దసరా సంబరాల్ని మన ఊరికి తీసుకొస్తారు, ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ చాలా చాలా షాపింగ్ బూత్స్ ఉంటాయి, చాలా చాలా ఉంటుంది. ఈసారి అట్రాక్షన్ ఇస్ నవీన్ పోలిశెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఇస్ కమింగ్, హ్యాపెనింగ్ అక్టోబర్ 17th మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి దాకా Comerica Center, 2601 Avenue of Stars, Frisco lo jaragabothundi. And the best part is entry and parking, as you all know, absolutely free. Family, friends, andartho kalisi happy ga bathakam aadukuntu dasara pandagani haayiga celebrate chesukodaniki prepare ayipondi. Adanamata vishayam. So October 17th tariku we'll talk more. ఒక చాలా మంచి పాట రిక్వెస్ట్ వచ్చింది, కానీ ఆ పాట మొత్తం వినిపించేంత టైం మనకు లేదు బికాస్ మనం కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి. విజయ్ గారు మీరు అడిగిన పాట నేను బ్రేక్ అవగానే వినిపిస్తానండి. హోప్ యూ స్టే ట్యూన్ అంటిల్ దెన్. అండ్ బిఫోర్ వీ హెడ్ టువర్డ్స్ ద బ్రేక్, లెట్ మీ రిమైండ్ యూ, యూ ఆర్ లిస్నింగ్ టు సురభి డిటూర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. దాల్స్ ఇస్ నెంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ ఇన్ ద ఓజీ తెలుగు రేడియో ఆఫ్ అమెరికా. మా రేడియో కార్యక్రమాలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వినాలి అనుకుంటే ద బెస్ట్ వేస్ టు డౌన్లోడ్ అవర్ యాప్ రైట్ నౌ. ఎందుకంటే ఈ మధ్యనే కార్ప్లే కూడా ఎనబుల్ చేశాము యాప్ లో. సో ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ ది కార్ప్లే. అండ్ మీరు టెస్లా ఓనర్ కాకపోయింటే గనక కార్ప్లే ఫీచర్ ని హ్యాపీగా వాడుకోవచ్చు కదా. సో కార్ప్లే ఫీచర్ ని వాడుకుని మీరు మీ కార్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది, హౌ ఆర్ యూ లైకింగ్ ఇట్, హౌ ఆర్ యూ నాట్ లైకింగ్ ఇట్, సలహాలు సూచనలు ఏవైనా సరే చెప్పాలనుకుంటే యూ వెల్కమ్ టు కాల్ 9726361966 ఆర్ admin@radiosurbhi.com కి ఈమెయిల్ చేయండి. మీకు ఓపిక ఉంటే, టైం ఉంటే, తిరుగుంటే, లేదు చాలా క్విక్ గా చెప్పేయాలి అనుకుంటే సోషల్ మీడియాకి వెళ్ళి ఒక చిన్న మెసేజ్ పెట్టచ్చు. బట్ వీ డెఫినెట్లీ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ ఫ్రమ్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది కార్ ప్లే? ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? హౌ ఆర్ యూ లైకింగ్ ఇట్? ఎనీ అడిషనల్ సజెషన్స్ ప్లీజ్ ప్లీజ్ డూ షేర్. అదనమాట సంగతి. అండ్ కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాను కాబట్టి బ్రేక్ అయిపోగానే వచ్చేస్తాను. ప్లీజ్ డోంట్ గో ఎనీవేర్, స్టే విత్ మీ ఆల్ ద వే టిల్ 7 PM. అండ్ ఈ రోజు గురువారం కాబట్టి 7 to 9 మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా అను కూడా వచ్చేస్తుంది ధమాకేదార్ షో లో మిమ్మల్ని తీసుకెళ్లడానికి. సో డోంట్ గో ఎనీవేర్. లైక్ ఐ సెడ్, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: Radio Surabhi time check. Studio lo time 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
6: Amma, Saturday movie?
7: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
6: ఉప్పు కప్పు రంబు ఒక్క
7: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. నేను రాజేశ్వరి, మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఐ డూ హ్యావ్ మోర్ రిక్వెస్ట్ సాంగ్స్, కీప్ దెమ్ కమింగ్. చాలా చాలా బాగుంది నాకు ఇలా. ఎప్పుడైనా మీరు పాటలు అడుగుతూ ఉంటే అదే మొత్తం ప్రోగ్రామ్ ని మీరు అలా రన్ చేసేస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మాకు, ఎవరికైనా గానీ. సో నేచురల్లీ రైట్, యువర్ పార్టిసిపేషన్ మ్యాటర్స్ ఎ లాట్. సో ప్రస్తుతానికి డాలస్ లో చాలా హాట్ ఏం నడుస్తుంది అంటే, వెల్, a very big news is making rounds. We all know that social media open chesthe ani chotla adundi. Of course I have also had an opportunity to talk my mind. Okokasari nenu idivaru kuda mention chesinattu nenu radio lo konni vishayalu I won't be able to express exactly. Nenu cheppalanukunna cheppaleni paristhiti untundi chance al radio lo, because the platform is such. Kaakapothe itlaga social media lo ever since I was able to express baundi adeyemantarante కడుపు నొప్పి తీరిపోతుంది అనమాట. మాట్లాడేస్తున్నా, చెప్పేస్తున్నా, అనాలనుకుందనేస్తున్నాం కదా. షేరింగ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ది ఎక్స్ప్రెషన్ మ్యాటర్స్. ఓకే, సో ఇంతకీ దీని గురించి మాట్లాడుతున్నా అంటే, యూటీ ఆస్టిన్ కి సంబంధించి చాలా పెద్ద controversial topic which is going on. Controversial nowadays, I think it's become pretty open also, about one of the Republican aspiring politician who made a very racist comment about the UT students who were cheering for Longhorns in weekend lo jarigina game ki sambandhinchi. And daniki entha mandi nunchi enni rakala race, religion, creed, sex, nothing matters, ekkadunnaru vallu, అన్ని రకాల మనుషుల నుంచి, అన్ని రకాల ప్లేస్ నుంచి ఒక అద్భుతమైన సపోర్ట్ ఏదైతే వచ్చిందో, సపోర్ట్ ఫర్ ది కమ్యూనిటీ, నాట్ ఫర్ ద మ్యాన్ హూ పోస్టెడ్ రేసిస్ట్ కామెంట్, బట్ ఫర్ ద కమ్యూనిటీ ఏదైతే వచ్చిందో, దాట్ రియలీ ఇస్ వెరీ వెరీ హార్టనింగ్ టు సీ అనిపించింది నాకు. యూ హ్యావ్ ఎనీ థాట్స్ అబౌట్ ఇట్ కాల్ చేసి చెప్పండి. ద బెస్ట్ పార్ట్ ఇన్ ద హోల్ కాన్వర్సేషన్ ఇస్ పిల్లలు, యూటీ స్టూడెంట్స్, అలుమ్నాయ్, ఇది వరకు అక్కడ చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా దే ఓపెన్ దేర్ వాయిస్, దే ఓపెన్ దేర్ మౌత్, దే స్పోక్, దే సెడ్ దట్ ఇట్స్ నాట్ ఓకే. దే డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ దేర్ ఫ్రస్ట్రేషన్, యాంగర్, సాడ్నెస్, మేబీ నాట్ సాడ్నెస్, జస్ట్ ఫ్రస్ట్రేషన్ ఐ మైట్ సే. అది చాలా బాగుంది. Here is the next request song. ఈ పాట విని ఈ సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి. ఇందాక బాలకృష్ణ గారి పాట విన్నాం మనం సమరసింహారెడ్డి సినిమా నుంచి, బట్ ఈ పాట ఈ సినిమాలో నుంచి.

అన్నది సంగతి. ఆంధ్ర వాళ్ళ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. ఈ సినిమా నుంచి ఎప్పుడు పాటేసినా ఐ కైండ్ ఆఫ్ గో బ్యాక్ టు మై మెమరీ లేన్, డౌన్ ద మెమరీ లేన్ అండ్ ఫీలింగ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు డూ డబ్బింగ్ ఫర్ దిస్ మూవీ. అది మొదలుపెట్టి ఫస్ట్ ఫ్యూ సీన్స్ చేసిన తర్వాత సరిత గారు, పాత సరిత గారు, ఐ లవ్ హర్, ఐమ్ హ్యూజ్ హ్యూజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ డబ్బింగ్. అప్పట్లో సౌందర్య గారికి అలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళు ఆవిడ. సో వాళ్ళు ఒరిజినల్ గా వాళ్ళ వాయిస్ అని అనుకునేదాన్ని అనమాట నేను చాలా చాలా సంవత్సరాలు. రమ్యకృష్ణ గారికి కూడా చాలా చోట్ల చాలా మంచి మంచి సినిమాలకు చెప్పారు సరిత గారు. సో ఆవిడ షీ హ్యాపెన్ టు, చిన్న ఫన్ ఫ్యాక్ట్ అనమాట, సో షీ హ్యాపెన్ టు కమ్ టు హైదరాబాద్ డ్యూరింగ్ ద టైమ్. ఆవిడ చెన్నైలో ఉంటారు. పూరి జగన్నాథ్ గారు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సరిత గారు అండ్ సో ఆమ్ ఐ. సో ఆవిడ ఈ ఆంధ్ర వాళ్ళ సినిమాకి కన్నడ రైట్స్ కోసం అక్కడికి వెళ్లారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దేర్ వాజ్ వన్ డీల్ where avada she agreed to dub for Rakshita. So even though I started a little bit, avada toti cheppiche sir antak mundu kuda inko cinema ki idi chepte konchu controversial avutundemo, so I won't talk about it on air gaani antak mundu oka cinema ki ilage ayindi. Appudu nenu I went to Jagan sir and I was like itlaga not fair adi idani. I was too young at the time and too naive, so velli adigithe ayina aledu ledamma malli mire cheppandi ani malli antha cheppichesar anamata. Atla ee cinema ki kuda nenu oka 6 reels evo cheppanu, 6 7 reels cheppin tarvata entaki call raavadam ledhu production unit nunchi. When do I go back and do the finish the dubbing ani chustunte, because ee characterization koncham akkadakkada konni manchi scenes untayi cinema తర్వాత పెద్ద అర్థమైంది, నేను పెద్ద మిస్ అవ్వలేదని. కానీ ఆ టైంలో అనిపించింది అనమాట అట్లాగా. అండ్ బిగ్గర్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా, బిగ్ బ్యానర్ అండ్ అఫ్ కోర్స్ పూరి జగన్నాథ్ అండ్ ఆల్ దట్ రైట్. సో ఆయన చెప్పించేసారు ఇట్లాగా సరిత గారితో అనగానే ఒక పక్క సాడ్ గా ఫీల్ అయినా సరే ఆవిడ చూస్తానేమో, ఆవిడ కలుస్తానేమో అనే ఒక ఎక్సైట్మెంట్ మాత్రం ఉండింది. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ మీట్ హర్ అట్ ద టైమ్, బట్ ఐ స్టిల్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్. ఎనీవే, క్విక్లీ టేకింగ్ ఎ లుక్ ఎట్ న్యూస్. వాతావరణం ఏమంటుంది బయట అంటే చాలా చాలా ఎండలు ఉండబోతున్నాయి. అబ్ నార్మల్ అబవ్ నార్మల్ టెంపరేచర్స్ విల్ కంటిన్యూ ఇన్ టు ద వీకెండ్ సో ఇంకా తప్పట్లేదండి. సెప్టెంబర్ ఎండ్ అయిపోతుంది కానీ మనకి ఎండల తాకిడి, వేడి తాకిడి తగ్గట్టు లేదు. ఐ డోంట్ నో వెన్ వీ కెన్ సీ గుడ్ రెయిన్స్. అండ్ నాకైతే మా ప్యాకెట్ చూస్తుంటే కొంచెం బాధ దుఃఖం వచ్చేస్తుంటుంది తలుచుకున్న ప్రతిసారి, బట్ ఈసారి ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ మై ప్యాకెట్ ఇస్ నాట్ వాట్ ఇట్ యూజువల్లీ ఈస్. ఎనీవే, మనం ఇంతకు ముందు విన్న పాట ఆంధ్ర వాళ్ళ సినిమా నుంచి ఇందాక అనుకున్నట్టుగా ఆ పాట పాడింది ఎవరు, ఎవరంటే అఫ్ కోర్స్ కౌసల్య గారు అండ్ చక్రి గారు. చక్రి గారు మేల్ వాయిస్ చెప్పాల్సిన పని లేదు. కౌసల్య గారు, చక్రి గారి కాంబినేషన్ లో కొన్ని మంచి మంచి పాటలు పాడారు ఆవిడ. మనం విన్నాము, చాలాసార్లే విన్నాము, కానీ ఎందుకో నాకు వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ దిస్ సాంగ్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ద అదర్ సాంగ్ అనమాట. సో వెరీ టాలెంటెడ్ సింగర్, ఐ ఫీల్ లైక్ ఆవిడకి డ్యూ క్రెడిట్ రాలేదు, డ్యూ పాపులారిటీ రాలేదు అనే నా ఫీలింగ్. కొన్ని మంచి మంచి పాటలు భలే మంచిగా ఉన్నాయి ఆవిడ కిట్టిలో. వాట్ ఎవర్ రీజన్స్ she couldn't become as popular as she deserved to be, but here you go, another beautiful song. Ee paata Prabhas fans evaraina sare call chesi cinema peru cheppechu.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. Alright, so indaku vinna paata, of course, Chakram cinema nunchi. Chaala chaala baa paadtaru anipistunnaku aa paata avada Kausalya garu. Ante tanu, she has a beautiful voice, of course, and a very talented singer kuda. Manam indaku anukunnattuga. Kapothe Sitaram Shastri gari maatalu ee paatalo and Chakri gari sangeetam definitely it all adds up to this song. చాలా శాస్త్రి గారి రచనల్లో ఉన్న ఒక చిన్న గమ్మత్ ఏంటైతే ఉంటుందో, ఆయన మంచి భాష మంచి పదాలు వాడి, అంటే కొద్దిగా నార్మల్ మన వాడుక భాషలో ఉన్న పదాలు కాకపోయినా సరే కొన్ని అలాంటి పదాలు వాడినప్పుడు కూడా వాటిని చాలా తేలిగ్గా రాస్తారు. అమెరికా ఆ పదాలు అమెరికాలా వస్తుంది. అండ్ పాడేటప్పుడు గనక అది మంచి భాష తెలిసిన సింగర్స్ పాడితే అది చాలా అందంగా అనిపిస్తుంది. అట్లా ఈ పాటలో కొన్ని ఉంటాయి. ఎంత బాగుంటుంది అమ్మాయిని అంటూ నాకే గుర్తు చేస్తూ, దాచావు గుట్టు గుండెల్లోకి చూస్తూ, అసలు ఎంత బాగుంటాయంటే పదాలు. ఇందులో ఎక్స్ప్రెషన్ ఇస్ సో బ్యూటిఫుల్. ద రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ దిస్ సాంగ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, మనం బ్రేక్ దగ్గరలో ఉన్నాం, సో ఇంకో పాట వినేసండి. వచ్చిన తర్వాత ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. వెదర్ గురించి మాట్లాడాం కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రాఫిక్ సిచ్యువేషన్. ఐల్ బి హియర్ రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్ ఫాలోడ్ బై కమర్షియల్ బ్రేక్. అండ్ మీరు వింటున్నది సురభి డిటూర్. ఈ రోజు రెట్రో టైమ్, త్రో బ్యాక్ థర్స్డే అండ్ సో రెట్రో టైమ్. మనం రెట్రో పాట వింటాం, ట్రైంగ్ నాట్ టు గో టూ ఫార్ ఇన్ ద రెట్రో స్టేషన్. సో మీరేమన్నా మిలా అనుకున్నా, అఫ్కోర్స్ యూ కెన్ కాల్ మీ 972-636-1963.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Chappan sir, what you'd like to order?
5: Baya, in the specials me lagara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, misi vellava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus ham, aamki paneer tikka, vichami kava paratha.
5: Endu bro, ganni cheppino, nen specials maatrame adina.
4: Inka unnai, cheppantara? Meeru eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
6: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant,
4: is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
6: Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
4: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

To me on 107.9 FM HD3, Radio Surabhi, sounds like home. Okay, so traffic chustunte akkadakkada chedurumaduru sanghatanalu tappa peddaga manam maatladukovalsindi em ledu okkati matram koncham I think this looks like a big deal. One big accident, HOV lane block ayipindi on 75 south at Legacy. Akkada oka koncham congestion kanapadutundi. Not severely bad. Okay, 6 minutes back updated kabatti, immediately right now we don't know what the situation is there. And then inkoka accident on 35 south at Highline Drive exit 429 daggara report ayindi. Idi oka koddi nimshala kritam, almost oka araganta ayipindi idi ayyi. So akkada traffic chaala varaku clear ayindi kani inka there is a little bit of congestion, I mean 35 south, so we know what to expect. And mottam all the way Mockingbird Lane nunchi Oaklawn Avenue daka where the accident actually happened, adantha kuda stretch anta kuda chaalane traffic kanipistundi. So very slow moving. And this is 35 South. 35 North on the other side is also looking pretty much similar. So, ekkadaka almost 12 with that touch edaka kuda look 12. Okay, and itu side with the side of the world, 75 North is busy. And 75 South is not looking that busy. Except oka chinna stretch daggara mattaku koncham traffic kanipistundi. And this is near Park Lane, North Park Boulevard area nunchi Lemon Avenue daka. There is a little bit of stretch low traffic undi. Kani rest of it all is moving traffic. And the other side of the world, which is our world, 121 North, in Sam Raymond Tollway area lo. North and South rendu kuda traffic athe undandi. Kani moving traffic. It's not ekkada kuda major incidents levu. Nothing to be really concerned about. బట్ అలా మీరు డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తూ మాతో మాట్లాడుతూ రేడియో సుర్భి వింటూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అదనమాట సంగతి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ సీ. ఇన్ కేస్ ఐ మిస్డ్ ఎనీథింగ్, నాకు కనిపించింది నేను చెప్పలేకపోయింది ఏదైనా ఉంటే నలుగురికి తెలిస్తే మంచిది అనుకుంటే, యాజ్ ఐ ఆల్వేస్ సే, ప్లీజ్ డూ కాల్ అండ్ షేర్ అండ్ విల్ షేర్ విత్ ఎవ్రీబడి. అది విషయం. ఓకే, ఒక మంచి పాట వినేసి వచ్చిన తర్వాత మనం మళ్ళీ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు రిమైండ్ యూ దట్ ఈ వీకెండ్ ఒక మంచి కాజ్ కోసం పరుగు జరుగుతోంది. సో ఆ పరుగు నడక కూడా అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సిలికానాంధ్ర మనబడి ఈజ్ బ్రింగింగ్ యూ దిస్ 5K walk and run. This is open to everyone. Sunday morning 7 AM ki Heritage Park, Flower Mound lo unna Heritage Park lo untundi. The best part is it's free, kani meeru register cheskovali. So me register cheskodaniki you need to go to manavadi.me/run for the number 4 Telugu. అదన్నమాట సంగతి. సో ఈ పాట వినేసిరండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

గులాబీ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట శశిప్రీతం సంగీతంలో మనో గారు అండ్ గాయత్రి పాడిన పాట అది. అండ్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్, ఆల్ టైమ్ క్లాసిక్ అది గులాబీ సినిమా నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్స్. ఎస్, దట్ ఈస్ గులాబీ సినిమా. ఓకే, సో ఒక ఒక క్వశ్చన్ అడగాలనిపించింది నాకు. సమ్హౌ మనం అఫ్కోర్స్ ఇప్పుడు ఈ సీజన్ లో ఇమీడియట్లీ అయితే వరుసగా కొన్ని సినిమాల మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉందనుకోండి, అండ్ లాట్ ఆఫ్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్ సోషల్ మీడియా, అయితే అసలు ఒక విపరీతంగా వీటి గురించి ఒక చిన్న న్యూస్ బయటకు వచ్చిందంటే ఈదర్ మీమ్స్ ఆర్ ట్రోల్స్ ఆర్ అసలు ఒక లెక్క లేకుండా విడిపోతుంది. అండ్ నాకు బికాస్ పీపుల్ నో ద టైమ్ చిరంజీవి గారి ఫ్యాన్ అని, నేను రాగానే మాకు ఇక్కడ పొద్దున్న ఆఫీస్లోకి రాగానే స్టూడియోలో వీ కీప్ డిస్కసింగ్ అనమాట, దేవర్ టాకింగ్ టు మీ అబౌట్ రీసెంట్ మీమ్ ఆర్ ట్రోలింగ్ దట్ వాజ్ డన్ చిరంజీవి గారికి సంబంధించి. సో అప్పుడు నాకు అనిపించింది అంటే ఆయన కెరియర్ గురించి వీ వర్ హ్యావింగ్ ఏ కాన్వర్సేషన్ అనమాట, డిస్కస్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కదా డిఫెండ్ చేస్తాం కదా, సో చాలా చాలా ప్యాషనేట్లీ డిఫెండ్ చేస్తున్నప్పుడు ఐ జస్ట్ థింకింగ్ ఇది నెక్స్ట్ షో చేసినప్పుడు ఈ క్వశ్చన్ అడగాలి అని టాపిక్ వచ్చింది మాకు. నా క్వశ్చన్ ఏంటంటే, కెన్ యూ గెస్, ఒక రఫ్ ఎస్టిమేట్ ఏమైనా, అసలు గూగుల్ అడగకుండా ఎవరిని అడగకుండా, కెన్ యూ టేక్ అ గెస్ చిరంజీవి గారి మొత్తం కెరియర్ లో ఆయన సినిమాలన్నింటిలోకి ఎన్ని ఫ్లాప్ మూవీస్ ఉండుంటాయి ఆయనకి, హిట్ కాదు ఎన్ని ఫ్లాప్ మూవీస్ ఉంటాయి ఆయనకి, టేక్ అ గెస్. నేను ఎన్ని డెకేడ్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారన్నది తెలిసిన విషయమే, అండ్ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, దిస్ ఆల్ తెలిసిన విషయమే కదా. సో జస్ట్ టేక్ అ గెస్ అంత లాంగ్ స్పానింగ్ కెరియర్ లో అన్ని రకాల క్యారెక్టర్స్, ఎన్ని రకాల సినిమాలు, ఎన్ని రకాల జానరస్, ఆయన టచ్ చేయని జానరా లేదు, ఆయన టచ్ చేయని పాత్ర లేదు, అంటే నవరసాల్లో ఏది కూడా ఆయన టచ్ చేయింది లేదేమో అనిపిస్తుంది. అట్లాంటి కెరియర్ లో ఎన్ని సినిమాలు ఫ్లాప్ సినిమాలు ఉంటుంటాయి, టేక్ ఎ గెస్, కాల్ మీ 972-636-1966. మనోజ్ గారు మీకోసం ఈ పాట, ఐ హోప్ యూ డిడ్ సే దిస్ టు మీ.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు. వీరు అంటే అభిమానం ఉంటుంది కాబట్టి అలాంటి గెస్సెస్ వస్తాయి, కానీ కొంచెం ఆలోచించాలి, చించితే తెలుస్తుంది రఫ్లీ అప్రాక్సిమేట్లీ ఎన్ని డెకేడ్స్ లో ఎన్ని ఫ్లాప్ సినిమాలు ఉండింటాయి అన్నది విషయం. ఓకే, ఎందుకు మనం ఆ టాపిక్ లోకి వచ్చాము నాకు గుర్తులేదు, వై వి కేమ్ ఇన్ టు దట్ టాపిక్, బట్ ఎనీవే సిన్స్ వీ టాకింగ్ అబౌట్ చిరంజీవి గారు, లెట్స్ టాక్ అబౌట్ ది అప్కమింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాల గురించి కూడా. బట్ బిఫోర్ దట్, వెల్ దెర్ సీమ్స్ టు బి సూపర్ డూపర్ హై ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ వన్ సినిమా దట్స్ డ్రాపింగ్ సూన్, మేబీ దిస్ వీకెండ్ అని అనుకుంటా కదా, నాట్ దిస్ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ దిస్ ఇస్ కమింగ్. ఐ థింక్ 26th రిలీజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 24th న రిలీజ్ అవుతుంది దిస్ సినిమా. చాలా యాంటిసిపేషన్స్ తో, చాలా హైతో, అండ్ అఫ్ కోర్స్ ఈ మధ్య ఒక పాట చాలా వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే కదా. అండ్ మెయిన్లీ ఈ హీరో లుక్ వల్ల, హిజ్ అపియరెన్స్ విచ్ మనం అసలు ఊహించలేదు ఎప్పుడు కూడా, చాలా మంది హిజ్ ఫ్యాన్స్ నెవర్ ఎవర్ ఇమాజిన్ టు బి సీయింగ్ హిమ్ లైక్ దాట్. సో తన లుక్ ఒకటే చాలా ఏమంటారు, రేజింగ్ లాట్ ఆఫ్ ఐబ్రోస్ అండ్ చాలా క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది సినిమా అని. అండ్ ద హీరో actually gave a sort of a clue kuda drop chesaru, strong emotions untai ee cinema lo, chala theatrical highs expect cheyochu, it's a no, like you know all emanali anni rakala anni aspects lo kuda it's going to be an entertainer ani. This movie is releasing on September 24th. evaru gurinchi maatladutuna, ee cinema gurinchi maatladutuna meeku telisthe call chesi cheppandi. Srikanth Oddala is the director. So which movie are we talking about? Who is the hero? 972-636-1966.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
5: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
6: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వెల్కమ్ బ్యాక్ టు సిరభి టీ టోర్. అండ్ ఈ రోజు సాయంకాలం మనము జస్ట్ అలా సరదాగా కొన్ని ప్రశ్నలు అండ్ కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాము. నేను ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగాను, విచ్ ఇస్ చిరంజీవి గారి మొత్తం ఇన్ని డెకేడ్స్ కెరియర్ లో ఇప్పుడు ఆయన 78 లో జర్నీ స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల జర్నీలో 78 ఆర్ మేబీ 76 లో స్టార్ట్ చేసినట్టున్నారు, జస్ట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన జర్నీలో ఎన్ని ఫ్లాప్లు ఉండి ఉంటాయి, ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయి ఉంటాయి అని ఒక బాల్ పార్క్ నంబర్, జస్ట్ ఒక ర్యాండమ్ నంబర్ టేక్ అ గెస్ అని రకరకాల సమాధానాలు వచ్చాయి నాకు ఇప్పటిదాకా. సో సరైన సమాధానం ఏంటి నేను రివీల్ చేస్తా ఇన్ జస్ట్ అ బిట్. ఐ వాంట్ ఇట్ టేక్ సమ్ మోర్. ఇప్పటిదాకా నాకు వచ్చిన నంబర్స్ ఏంటి అంటే 10, 15, 20, 27, 35 and 45. ఇవి నా దగ్గర ఉన్న నంబర్స్. సో మీరు ఏమనుకుంటున్నారో కాల్ చేసి నాకు చెప్పండి. అండ్ దాని తర్వాత దెర్ ఇస్ అనదర్ క్వశ్చన్ విచ్ ఇస్ లైన్ ఫర్ యూ రైట్ ఆఫ్టర్ దాట్, దానికి కనెక్ట్ చేయదు కూడా, సో అప్పుడు అడుగుతాను. బట్ నెక్స్ట్ పాట వినిపించే ముందర ఇంతకీ ఎందుకు ఈ టాపిక్ అంటే, రాబోయే రోజుల్లో మనకి సూపర్ డూపర్ హిట్ కాబోయే సినిమాల గురించి, just kidding, we don't know the future of the movies cheppalem kani definitely ga expectations matram kachithanga oka range lo untayi kada. So indak nenu oka cinema gurinchi mention chesanu meeku already, chaala pedda clue ichi mari prashna adigaanu, that was about Srikanth Odila's upcoming movie. September 24th release avutundi, ee hero chaala kotta get up lo kanapadutunnaru manaki, manam uhinchaledu evaru enti ani. Nani in Paradises, yes that is the right answer. And Paradise cinema meeda mee hopes expectations ento naaku telliyadu kani I'm a little, I don't know. Okay, I will not say anything. I'll reserve my words, na comments and reserve cheskunta prasthutaniki, because I don't want to get into trouble. But definitely cinema hit chaala super duper hit avutundane oka hope expectations especially the younger generation lo matram chaala chaala ganapadutundi. What do you think? Meeku anipinchindi? Meer trailer chusuntaru, paatalu chusuntaru, paatlu vini untaru, nanin chusuntaru aa look lo, get up lo, maybe here when he came to Dallas kuda chusuntaru. What do you think? ఓకే. అండ్ చిరంజీవి గారికి సంబంధించిన ప్రశ్న కూడా స్టిల్ ఆన్, కాల్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను వినిపించే పాట ఏ సినిమాలోది, ఈ సినిమా హిట్ ఆఫ్ లోపా గురించి చెప్పండి.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. ఆల్ రైట్, సో యా, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. చిరంజీవి గారివి ఆల్మోస్ట్ 37 ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి, అండ్ వాటిలో 35 నార్మల్ గా ఫ్లాప్ అని చెప్పచ్చు, కానీ రెండు మాత్రం ది బై ఇండస్ట్రీ స్టాండర్డ్స్ దే ఆర్ కోటెడ్ టు బి డిజాస్ట్రస్ రెండు. ఆ సినిమాలో ఒక సినిమా పేరు నేను చెప్తా, ఇంకో సినిమా పేరు మీరు చెప్పగలరేమో చూద్దాం. ఒక సినిమా వచ్చి శివుడు శివుడు శివుడు అనే సినిమా, ఇంకో సినిమా కూడా ఉంది, ఇందులో రెండు పదాలు ఉంటాయి, తెలిస్తే చెప్పండి లేకపోతే నేనే చెప్పేస్తా తర్వాత. ఓకే, సో నౌ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో ద నెక్స్ట్ బిగ్ థింగ్, ఎందుకు చిరంజీవి గారి గురించి మాట అంటే, ఒక పక్కన ఇప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ అవుతున్న సినిమాలు వర్స్ పెట్టి ఉన్న సినిమాల మీద ఉన్న ఎక్స్పెక్టేషన్, టు ప్రభాస్ మూవీ, టు నాని మూవీ, ఇవన్నీ ఒక లైన్ లో ఇవి ఉంటే సంక్రాంతి రిలీజెస్ కూడా ఒక పక్క రెడీ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి టైం పీరియడ్ లో చిరంజీవి గారి రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నది ఒక టాక్, రైట్? ఒకటేమో విశ్వంభర అండ్ ఇంకొకటి కాక. సో ఈ రెండు సినిమాలు ఈ టైంలో రిలీజ్ అయ్యి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని, మళ్ళీ మనం మిస్ అయిన ఎక్స్పీరియన్స్ ని, ఐ డోంట్ నో, ఐ మీన్ ఒక ఒక ఎసెట్ ఆఫ్ ఆడియన్స్, ఎసెట్ ఆఫ్ ఆడియన్స్, అగైన్ ఐ క్యాంట్ జనరలైజ్, సో ఎసెట్ ఆఫ్ ఆడియన్స్ ఏదైతే సినిమా ఎక్స్పీరియన్స్, మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మిస్ అవుతున్నామో అని ఫీల్ అవుతున్నామో, ఇదివరకు మనం మాట్లాడుకున్నాం ఇది, సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అలాంటి టైం? డోంట్ నో, బికాస్ ఒక పక్క టాక్ అయితే అలా నడుస్తుంది, ఇంకో పక్క పర్ హ్యాప్స్ నాట్ అని. అండ్ దెన్ కమ్స్ ది అదర్, ఇప్పుడు 26 అయిపోయింది, 27 లోకి ఎంటర్ అవుతున్నాం, 27 వస్తున్న కొద్దీ ద బిగ్గెస్ట్ సినిమా విచ్ హ్యాస్ లైక్ హ్యూజ్ హ్యూజ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆంటిసిపేషన్స్ లార్జర్ దెన్ లైఫ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, అది ఏమనాలో కూడా తెలియదు. ఒక వాట్స్ దట్ రైట్ మెటఫర్ ఐ డోంట్ నో టు యూజ్. The interesting aspect enti cinema ki sambandhinchi ante, I am not asking you a cinema ni nene cheppestha, I'm talking about Varanasi, Rajamouli gari upcoming cinema ki sambandhinchi, but I have a caller, let me take them on air first. Hello andi, meer on air unnaru, may I know who's calling?
1: Hello Rajeshri garu.
0: Hi andi, evaru matladutunnaru?
1: Pradeep andi.
0: Pradeep garu cheppandi.
1: Re inda kadigaru eda disaster ane
0: yeah cheppandi.
1: బోలా శంకర్ అనుకుంటున్నా అండి.
0: కాదండి, యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేశాను, అది ఫ్లాప్ కింద ఉంది, డిజాస్టర్ కింద లేదు మరి.
1: అవునా, ఓకే, అదే మళ్ళీ
0: ఇది చాలా పాతది ఆయన ఎర్లీ టైమ్స్ కెరియర్ లో,
1: కష్టం అండి.
0: యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. సో వారణాసి, రాజమౌళి గారి వారణాసికి సంబంధించి, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, రాజమౌళి గారి సినిమాలకి సంబంధించి మనం మాట్లాడుకునేది నాట్ జస్ట్ అబౌట్ ద మూవీ, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, స్టోరీ ఏంటి, కథ ఏంటి, పాటలు ఏంటి, ఇవి కాదు,

0: So what is it that differentiates Rajahmauli? We will talk about it. ఒక పాట అండ్ కమర్షియల్ బ్రేక్ తర్వాత మనం మాట్లాడుకుందాం. బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి టాపిక్ కూడా మనం ఎక్కువ మాట్లాడలేము. హియర్ యు గో, నాగార్జున గారి అభిమానుల కోసం ఈ పాట.
1: నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను,

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
3: ఇండియా వెళ్ళలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

అదండి సంగతి. అభిలాష సినిమా నుంచి ఆ పాట సందీప్ గారి కోసం. సో ఇందాక చిరంజీవి గారి సినిమాల గురించి మాట్లాడుతూ ఓకే ఆయనవి ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయి ఉంటాయి అని మాట్లాడాము, అండ్ వాట్ వర్ దోస్ డిజాస్టర్ మూవీస్ అని. ఒకటి నేను చెప్పాను శివుడు శివుడు శివుడు, ఇంకోటి ఏంటని అడిగాను తిరుగులేని మనిషి ఇస్ ద సెకండ్ వన్. ఎందుకు దీని గురించి వచ్చిందంటే ప్రస్తావన, సో ఆయనవి రేపు సంక్రాంతికి రాబోయే సినిమాల ఆలోచన వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ యూఫోరియా ఇట్ కుడ్ హ్యావ్ జనరేటెడ్ ఆర్ ఇట్ కుడ్ జనరేట్ ఈవెన్ నౌ విత్ చిరంజీవి గారికి ఉన్న ఆయన ఇమేజ్, ఆయన స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు ఒక లాంటి యూనో ఒక ఎనర్జీ గష్ ఏదైతే వస్తుందో, దట్ అడ్రినలిన్ రష్ ఏదైతే వస్తుందో అది It is definitely intact even today. దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఇంట్రెస్టింగ్ ఈజ్ హిస్ కెరియర్ గ్రాఫ్. ద వే హీ టుక్ ఆఫ్, ఆయన టేక్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ వరస ఫ్లాప్ల మీద టేక్ ఆఫ్ మొదలైనా కానీ కెరియర్ ఒక పాయింట్ వచ్చేసరికి ఆయన చేసిన సినిమాలు, ఆయన ఇమేజ్ బిల్డింగ్ అండ్ ఎంత

స్టోరీ టెల్లర్ గా మనం రాజమౌళిని చూడలేం. ఆయన మచ్ మచ్ మోర్ దెన్ దాట్. జస్ట్ లుక్ ఎట్ ద వే ఆయన ఈ వారణాసికి ద కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక బజ్ ఎలాంటిది అయితే ఆయన క్రియేట్ చేస్తున్నారు, నాట్ జస్ట్ ఇన్ ద తెలుగు మార్కెట్, ఇట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ద వే హీస్ అప్రోచింగ్ టు ద మూవీ అది చాలా ఇంట్రెస్టింగ్ టేక్ యాక్చువల్లీ. సో ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ దట్. మనం దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం. లెట్స్ హియర్ ఇట్ అవుట్. ఒక రాజమౌళి గారి సినిమాలోంచి ఒక పాట వినేసి వచ్చిన తర్వాత ఈ కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం. అండ్ నౌ ది హియర్ యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ సిరభి డిటూర్.

సో దట్ వాజ్ మగధీర సినిమా నుంచి మనం రాజమౌళి సినిమాల అప్రోచ్ టు ద మూవీస్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఐ వాజ్ సజెస్టింగ్, ఆయన ఐ డోంట్ థింక్ హీస్ డెఫినెట్లీ నాట్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ రెగ్యులర్ ఒక డైరెక్టర్ ఆర్ స్టోరీ టెల్లర్ కేటగిరీలో డెఫినెట్ గా మనం రాజమౌళి గారిని పెట్టలేం, బికాస్ ఇట్స్ మచ్ బియాండ్. ఆయన చాలా స్ట్రాటజిక్ అప్రోచ్ ఉంటుంది ప్రతిసారి నోటీస్ చేస్తే, ఇప్పుడు కాదు ఐ థింక్ లాంగ్ లాంగ్ ఎర్లీ టైమ్స్ నుంచి కూడా వెరీ స్ట్రాటజిక్ అప్రోచ్ హీస్ టేకన్ టువర్డ్స్ హిస్ మూవీస్. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు అనొచ్చు మనం ఫర్ ష్యూర్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఈ వారణాసికి సంబంధించి ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇఫ్ యూ నోటీస్ అబ్జర్వ్ క్లోజ్లీ, హీఈస్ యాక్చువల్లీ సెల్లింగ్ ది ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ సినిమా యాంటిసిపేషన్ ఏంటి, ద హీరో ఇమేజ్ ఏంటి, ఆర్ కథ ఏముండొచ్చు, ఆ ధోరణిలో వెళ్లడం లేదు. హీఈస్ జస్ట్ గోయింగ్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ సెల్లింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ద క్యాంపెయిన్ సో ఫార్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ హ్యాస్ ది ఎంఫసిస్ ఆన్ మహేష్ బాబు లుక్ మీద కావచ్చు, ద క్యారెక్టర్ రుద్ర మీద కావచ్చు, ద స్కేల్, ఆయన ఏ ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నారు అక్కడ, ఒక మైథాలజీ, టైమ్ ట్రావెల్, అంటార్క్టికా, నేచురల్ డిజాస్టర్స్, ఆల్ దీస్ థింగ్స్. అండ్ ద బిగ్గెస్ట్ పాయింట్ దట్ హీస్ స్ట్రెస్సింగ్ ఈచ్ టైమ్ ఇన్ మెనీ మెనీ ఇంటర్వ్యూస్, మెనీ మెనీ పబ్లికేషన్స్, అది ఐమాక్స్ అండ్ ద ప్రీమియం థియేట్రికల్ ప్రెజెంటేషన్. సో in a world where we are you know, people are so invested in the movies, in the making of the movies, and you know, when they sell the movie to the audience, they have options, audience have options these days kada. So ikkada ఓటీటీ కావచ్చు, థియేటర్ కాకపోతే ఓటీటీ కావచ్చు అన్న ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా నేచురలీ ఉంటుంది ఫర్ రెగ్యులర్ మూవీ గోర్, రైట్? కానీ ద వే హీస్ సెల్లింగ్ దిస్ మూవీ ఈజ్ థియేటర్ లో చూస్తేనే ఈ సినిమా చూసినట్టు, లేకపోతే లేదు అన్న ఒక ఫీలింగ్ అయితే గ్యారంటీగా తెప్పిస్తున్నారు రాజమౌళి. దట్ ఈస్ డెఫినెట్లీ హిమ్, అండ్ నాట్ సర్ప్రైజ్డ్ ఎట్ ఆల్, నాట్ సర్ప్రైజ్ ద వే హీస్ పుషింగ్ దిస్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ మార్కెట్, నాట్ ఈవెన్ హాలీవుడ్, ఐమ్ నాట్ ఈవెన్ మెన్షనింగ్ హాలీవుడ్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో లెట్స్ టాక్ అ లిటిల్ బిట్ మోర్, స్టే ట్యూన్డ్ విత్ మీ టిల్ 7 PM. అను విల్ బి హియర్ టు టేక్ యూ త్రూ 7 to 9.

చెప్పాలని సంగతి దాట్స్ అబౌట్ రాజమౌళి గారు. దెన్ దెర్ ఇస్ మోర్ టు టాక్. యాక్చువల్లీ ఒక చిన్న ఒక 10-15 నిమిషాల్లో మాట్లాడేయడానికి లేదు, అండ్ ఇవాళ షో కంక్లూడ్ చేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి ఐ జస్ట్ కంక్లూడ్ బై సెయింగ్ వన్ థింగ్ అబౌట్ హిమ్. బట్ రేపు మళ్ళీ నేను వచ్చినప్పుడు విల్ కంటిన్యూ దిస్ కాన్వర్సేషన్. అండ్ సో మై థాట్ అబౌట్ హిమ్ ఇస్ ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ ని, ఇంటర్నేషనల్ మీడియాని ఎట్లా టచ్ చేస్తున్నారంటే, ద వే ఎ బిజినెస్ మ్యాన్ వుడ్ లుక్ ఎట్ ద వరల్డ్, the business world ala chustunaru. So maybe he is more of a producer's director emo. If I say this, this becomes a very controversial statement given the fact that the amount of time he takes for the movie making and of course budget lu kuda. Kani think about it in the other way, I feel like he's definitely a producer's delight ani. Think about it. Endukala antunnanani rep ochinappudu manam maatladukunnappudu I'd like to hear from you. Before I leave, let me remind you of few things that are happening this weekend. And Run for Telugu Silikanandra Marabadiwadla, Run for Telugu is happening. 5k walk or run or jog, or you can do anything, just participate and be there. సెప్టెంబర్ 20 సండే మార్నింగ్ 7 AM హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ లో జరుగుతుంది. ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్ అండ్ దే విల్ గివ్ యూ ఫ్రీ టీషర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ఆల్సో ఇఫ్ యూ రిజిస్టర్ యాజ్ అ పార్టిసిపెంట్. యూ కెన్ బ్రింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. దేర్ నో ఏజ్ లిమిట్ టు దిస్. మనబడి .me/runfortelugu number 4 Telugu. అది విషయం. అండ్ టీ ప్యాడ్స్ బతుకమ్మ ఇస్ కమింగ్, విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. ఇట్స్ కొంచెం టైం ఉంది కాబట్టి ఆరామ్సే మనం మాట్లాడుకోవచ్చు. అక్టోబర్17 ఇట్స్ కమింగ్ అప్, సో గెట్ రెడీ టు బిల్డ్ యువర్ క్లాసెట్ మేబీ ఇన్ deals.banana.com. దట్స్ వేర్ యూ గో టు ఫైండ్ అవుట్ ఏ రెస్టారెంట్ ఏ కైండ్ ఆఫ్ డీల్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎక్కడ ఏ కూపన్స్ ఉన్నాయి, వాట్ యూ కెన్ టేక్ అండ్ గెట్ ది ఆఫర్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ టైమ్ వైల్ యూ ఆర్ ఎట్ ద రెస్టారెంట్. If you are a restaurant owner and if you want your business to be listed here, definitely reach out to them, dealsbanana.com, or you can call Radio Surabhi while we are doing the show, or you can send us an email, admin@radiosurabhi.com, to get more information about this. Okay, mari nenu meeku tata baba cheppese time vachesindi, rep malli kalusukundam. And ee roju 7 to 9 Anu is going to be here with her Dhamakedar show, so stay tuned all the way till 9 PM. You all have a fantastic rest of the week and rest of the day, and I'll see you tomorrow. Stay happy, stay peaceful, stay fit and stay positive. Signing off, Rajeshwari, another Rajamouli Patito.